ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 12వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 37 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు ఇసుక మరియు ధూళి తుఫాను ఎదుర్కొని అంతర్జాతీయ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూలై 12న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇసుక మరియు ధూళి తుఫాను వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, పర్యావరణ సవాళ్ల వంటి ప్రతికూల ప్రభావాలు ఆందోళన కలిగించే అంతర్జాతీయ సమస్యలను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూలై 12ను ఇసుక మరియు ధూళి తుఫానును ఎదుర్కొనే అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. వాతావరణ మార్పులు, స్థిరత్వం లేని భూ నిర్వహణ వంటి మానవుని కార్యకలాపాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించడం జరిగింది. పెరిగిన ఎడారీకరణ, భూసార క్షీణత, అటవీ నిర్మూలన, జీవ వైవిధ్యం, భూ ఉత్పాదక నష్టం, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడం, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, జీవనోపాధి క్షీణించడంతో పాటు స్థిరమైన ఆర్థిక అభివృద్ధి ఎంతగానో ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ తుఫాను ప్రభావాలను నివారించడానికి ప్రపంచమంతా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని పర్యావరణ వ్యవస్థలు సూచిస్తున్నాయి. వీటిని నివారించడానికి ముందస్తుగా హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, ఇసుక మరియు ధూళి తుఫానులను అంచనా వేయడానికి వాతావరణ సమాచారాన్ని అన్ని ప్రాంతాలకు చేరేలా చేయడం, తద్వారా తుఫాను ప్రభావాలను నివారించడం, ప్రపంచ మరియు ప్రాంతీయ స్థాయిలో సహకారాన్ని అందించడం ఎంతో అవసరం.

అంతర్జాతీయ ఆశల దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మొట్టమొదట 2025 మార్చి 4 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 161 సభ్యదేశాల మద్దతుతో జూలై 12 అంతర్జాతీయ ఆశా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఇంకా స్థిరమైన అభివృద్ధిని నిర్మించడంలో ఆశ కీలక పాత్ర పోషిస్తుంది. ఆశాశక్తి శాంతిని, శ్రేయస్సును, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ సానుకూల చర్యలను ప్రేరేపిస్తుంది. భాగస్వామ్య నిబద్ధతకు చొరవను ప్రతిబింబిస్తూ సానుకూల మార్పు కోసం శక్తివంతమైన శక్తిగా ఆశను నొక్కి చెప్పవచ్చు. మానసిక శ్రేయస్సు కోసం కీలకమైన నైపుణ్యాలను పెంపొందించడంలో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఆశ పట్టుదల, సహకారం, అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచ పౌరులు హోప్తో అనగా ఆశతో ఏకమైనప్పుడు మెరుగైన ప్రపంచం సాధ్యమవుతుంది. జీవితాలను, సమాజాలను, అలాగే మన ప్రపంచాన్ని మార్చడంలో ఆశను శక్తివంతమైనదిగా గుర్తించడం జరిగింది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు పండుగ రోజు అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో సూర్య అష్టకం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్య అష్టకం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ బి సంపూర్ణ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: ఈరోజు మనం సమాధానం అనే అంశం గురించి మాట్లాడుకుందాము. లుకా సువార్త 7:35-50 గమనిస్తే యేసుక్రీస్తు ఒక పరిసయ్యుని ఇంటికి విందుకు ఆహ్వానించడం జరిగింది. ఈ విందు జరుగుతూ ఉన్న సమయంలో ఒక పాపాత్ముడాలైన ఒక స్త్రీ వచ్చి యేసు యొక్క వెనుక తట్టుగా నిలవబడి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది, ఆయన పాదాలు ముద్దాడింది. యేసు వెంటనే గ్రహించాడు ఆమె యొక్క దుఃఖానికి మనోవేదనకి కారణం ఏంటి అని. యేసు వెంటనే గ్రహించి ఆమె వైపు తిరిగి, అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానం గల దానివై వెళ్లమని ఆ స్త్రీతో చెప్పెను. ఈ స్త్రీ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె జీవితంలో సమాధానం పోవడానికి కారణం ఏంటి అంటే ఆమె యొక్క మనోవేదనకి ఆమె యొక్క దుఃఖానికి కారణము ఆమె చేసిన పాపము అనేది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సార్లు సమాధానకరమైన జీవితం అంటే మనం ఏమనుకుంటామంటే శారీరక ఆరోగ్యము, ఆర్థిక శ్రేయస్సు, భావోద్వేగాల నియంత్రణ అని అనుకుంటాం. సమృద్ధిగా బ్రతకడానికి కావలసిన ప్రతిదీ సమాధానమే అనుకుంటాం. కానీ చాలాసార్లు మన జీవితంలో జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ని బట్టి మన సమాధానాన్ని పోగొట్టుకుంటాము అనేది మనము గుర్తించవలసిన అంశము. అసలు ఈ సమాధానం ఎక్కడి నుంచి మనకు వస్తుంది అంటే సమాధానం మనకు ఎప్పుడు కూడా మనిషి నుండి రాదు, మనం కలిగి ఉన్న వాటి నుండి రాదు. కానీ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి మాత్రమే వస్తుంది అనేది ఇక్కడ మనము గుర్తించవలసిన అంశం. నేను ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు సమాధానము అనే టైటిల్ ఇచ్చి ఒక మంచి పిక్చర్ వేసి మీరు తీసుకోరండి, దానికి నేను మీకు బహుమతులను ప్రకటిస్తాను అని చెప్పింది. వెంటనే పిల్లలందరూ చాలా చక్కగా పిక్చర్స్ డ్రా చేయడం మొదలు పెట్టారు. చాలా మంది నేచర్ ని చాలా చక్కగా అందంగా చిత్రీకరించి ఇదే సమాధానము అని చెప్పారు. కానీ ఒక పిల్లవాడు ఏ విధంగా డయాగ్రామ్ ని చిత్రీకరించాడు అంటే, ఈ చూడండి, వరదలు వచ్చాయి, గాలికి అంతా కొట్టుకొని పోతుంది, చెట్లన్నీ ఊగిసలాడుతూ ఉన్నాయి. ఆ చెట్లన్నీ ఊగిసలాడుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ ట్రీ కూడా ఊగిపోతుంది గాలికి, ఇంకా అది పడిపోతుందేమో అన్నట్లుగా ఆ చెట్టు యొక్క పరిస్థితి ఉంది. ఆ చెట్టులో ఒక చిన్న గూడు ఉంది, ఆ గూడులో పక్షి రెక్కలు చాపి అలా ఇలా కంగారుగా తిరుగుతుంది. మరి ఆ పక్షి యొక్క నోటిలో ఒక చిన్న ఆ పక్షి పిల్ల ఉంది, ఆ నోటిలో చేరి అది ప్రశాంతంగా ఆడుకుంటుంది. ఆ బొమ్మని చూపించి ఆ బిడ్డ ఇది సమాధానము అనే డయాగ్రామ్ రాశాడు. నిజంగా ఆ సమాధానం అనే ఆ డయాగ్రామ్ చూసినప్పుడు ఆ టీచర్ చాలా ఆశ్చర్యపోయింది. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, తారుమారుగా అయిపోతున్నాయి, కానీ ఆ గూటిలో తల్లి పక్షి నోట్లో ఆ చిన్న ఆ బర్డ్ అనేది ఆడుకుంటూ ఉండడం సమాధానము అనేది ఆ విద్యార్థి చెప్పడాన్ని బట్టి నిజంగా ఆ టీచర్ చాలా సంతోషించింది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు సమాధానము అని మనం అనుకుంటాం, కానీ మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తారుమారైపోయినప్పుడు కూడా మనము సమాధానకరంగా ఈ విధంగా ఉండాలి అనేది ఈ పిక్చర్ అనేది మనకు తెలియజేస్తుంది. అదే విధంగా యోహాను సువార్త 14:27 గాని మనము చూసినట్లయితే, నేను మీకు శాంతినిచ్చుచున్నాను అని యేసుక్రీస్తు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. మరి లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు అనేది ఆయన చెప్పిన మాట. అంటే లోకంలో కూడా శాంతి ఉంది, లోకంలో కూడా సమాధానం ఉంది, తేడా ఏంటి అని ఆలోచించినట్లయితే లోకంలో ఉన్న సమాధానం అనేది చాలా తాత్కాలికమైనది, అది మంచు గడ్డలాగా కరిగిపోతుంది. కానీ దేవుడిచ్చే సమాధానం శాశ్వతమైనది. మరి ఈ స్త్రీ ఆ పాప భారంతో ఎంతో కాలం నుంచి నలిగిపోతూ ఎవ్వరికి చెప్పుకోలేక మరి ఆ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ హృదయంలో ఉన్న బరువు అంతటినీ తీసేసి ఆమె ఆయనకి సమాధానాన్ని అనుగ్రహించాడు అనేది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ స్త్రీ శాశ్వతమైన సమాధానం కొరకు యేసు పాదాల చెంత చేరింది, పశ్చాత్తాపడింది, సమాధానాన్ని పొందుకుంది. ఇలాంటి శాంతిని మనము పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం పశ్చాత్తాపడాలి, మరలా తిరిగి వాటిని చేయకుండా ఉండాలి. సమాధానం అనేది మన జీవితంలో ఉంటే మనకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది, మనము ప్రేమను పెంపొందించే వారిగా ఉంటాము. ఇలాంటి సమాధానంతో దేవుడు మనందరినీ దీవించునుగాక.

మీరింతవరకు శ్రీ బి సంపూర్ణకరి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

వచ్చే పురుగులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. వరి భారతదేశంలో ప్రధాన ఆహార పంటగా లక్షలాది రైతులు జీవనాధారంగా నిలుస్తోంది. అధిక దిగుబడుల సాధన కోసం మెరుగైన రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వినియోగం విస్తృతంగా జరుగుతుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అసమతుల్య ఎరువుల వినియోగం మరియు విచక్షణారహితంగా పురుగు మందుల వాడకం కారణంగా వరి పంటలో వివిధ రకాల పురుగుల ఉధృతి ఇటీవలి కాలంలో పెరుగుతుంది. ఈ పురుగులు నారుమడి దశ నుంచి పంటను ఆశించి మొక్కల వృద్ధి, కంకి ఏర్పాటు, గింజల నాణ్యత మరియు దిగుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. వీటిల్లో కాండం తొలిచే పురుగు, ఆకుముడత, సుడిదోమ, ఉల్లికోడు, ఆకునల్లి, కంకినల్లి వంటి పురుగులు వరి సాగులో ప్రధాన సమస్యలుగా మారి రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పురుగు లక్షణాలు, జీవచక్రం, ఉధృతికి అనుకూలమైన పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకుని సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం అత్యంత అవసరము. కాండం తొలిచే పురుగు, దీన్నే మువ్వు పురుగు లేదా పీక పురుగు లేదా తెల్లకంకి అని కూడా పిలుస్తారు. ఈ పురుగు నారుమడి దశ నుంచి ఈనిక దశ వరకు ఆశించి వరి పైరుకు నష్టం కలిగిస్తుంది. రబీలో మధ్యస్థం నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మువ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకిగా ఏర్పడుతుంది. ముదురు గోధుమ లేదా పసుపు రంగులో ఉన్న ఆడరెక్కల పురుగులు ముందు జత రెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకు చివరి భాగాన గుడ్లను సముదాయాలుగా పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పుతుంది. తెలుపు గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగులు లార్వా తల ఎదిగిన తర్వాత నారింజ పసుపు రంగులు కలిగి ఉంటాయి. గుడ్డు నుంచి వచ్చిన లార్వాలు నీటి ఉపరితలం వద్ద వరి కాండానికి రంధ్రాలు చేసుకుని లోపలికి ప్రవేశించి మొవ్వును తినివేస్తుంది. పొడి వాతావరణము, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలు మించినప్పుడు నత్రజని ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీనంగా మారినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వరి కోత యంత్రాల ద్వారా దుబ్బులను పైపైన కోయడం వలన మిగిలి ఉన్న దుబ్బుల అవశేషాలు కోసస దశ పెరుగుదలకు దోహదపడి తద్వారా పురుగు ఉధృతి బాగా పెరుగుతుంది. నారుమడిలో పిలక దశలో చదరపు మీటరుకు ఒక ఉల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా 5% చనిపోయినప్పుడు మువ్వులు లేత లింగాకర్షక బుట్టల్లో వారానికి బుట్టకు 30 నుంచి 35 మగరెక్కల పురుగులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు పీకడానికి ముందు వారం రోజుల ముందు 5 సెంట్లు 200 చదరపు మీటర్లకు నారుమడికి 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3% సీజీ గుళికలను ఇసుకలో కలిపి మడిలో పలుచగా నీరు ఉంచి చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చేయాలి. నాటే సమయంలో నారు కట్టల చివర్లను తుంచాలి. పిలక లేదా దుబ్బు చేసే సమయాలలో కార్బోఫ్యూరాన్ 3% సీజీ గుళికలు ఎకరానికి 10 కిలోలు వెయ్యాలి లేదా ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు

లేదా కాటా ఫ్లైడిరోక్లోరైడ్ 50 SB 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చిరుపట్ట దశ నుంచి పూత దశలో కాటా ఫ్లైడి క్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా క్లోరాన్ ట్రినిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు వెయ్యాలి లేదా కాటా ఫ్లైడి క్లోరైడ్ 50 SB 2 గ్రాములు లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిప్రోల్ 20 SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత లేదా నాము లేదా తెల్ల తెగులు వరి పైరును నాటిన దగ్గర నుంచి పోటాకు దశ వరకు ఆశిస్తుంది. పోటాకు దశలో ఆశిస్తే నష్టం ఎక్కువగా ఉంటుంది. లార్వాలు ఆకు యొక్క 2 అంచులను కలిపి గొట్టంగా లేదా ముడత చేసి ఆకుపచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకు తెల్లబడి తర్వాత ఎండిపోతాయి. ఈ పురుగులు తీవ్రంగా ఆశించిన పైరు నాములాగా తెల్లగా కనిపిస్తుంది. రెక్కల పురుగులు పసుపు మరియు గోధుమ మిశ్రమ రంగులో ఉండి రెక్కలపై అలల వలె నల్లని చారలు కలిగి ఉంటాయి. ఆకులు నిలువుగా ముడుచుకుని తెల్ల గీతలు ఉండటం, అలాగే ఆకు ముడతలు విడదీస్తే లార్వా దశలో ఉన్న లేత పసుపు లేదా పచ్చ పురుగులు కనపడడం, లేదా పొలంలో నడుస్తూ ఉంటే గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులను బట్టి ఆకుముడత అని గుర్తించవచ్చు. అధిక వర్షాలు పడిన తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొని 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 17 డిగ్రీల సెంటీగ్రేడ్ రాత్రి ఉష్ణోగ్రత, వారం రోజుల పాటు మబ్బులు, గాలిలో అధిక తేమతో కూడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండడం, నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడడం వలన ఈ పురుగుల ఉధృతి బాగా పెరుగుతుంది. ఇవి ముదురు ఆకుపచ్చ రంగు కలిగిన రకాలను సాగు చేసేటప్పుడు ఆకుముడత ఎక్కువగా ఆశిస్తుంది. దుబ్బుకి 1 లార్వా లేక 2 ఆకుముడత నష్టం కలిగి ఆకులున్నచో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. యాజమాన్యం విషయానికొస్తే ఎరువులను సిఫారస్ మేరకే వాడుకోవాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును అధికంగా వాడకూడదు. పిలక దశలో చేను అడ్డంగా తాడును 2 నుంచి 3 సార్లు లాగితే ఆకు ముడతలు విడిపోయి పురుగులు లార్వాలు నీటిలో పడి చనిపోతాయి. పరాన జీవులైన ట్రైకోడమా కిలోనిస్ ఎకరాకు 20,000 చొప్పున నాట్లు వేసిన 35వ రోజు నుంచి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు వదిలి అరికట్టవచ్చు. దీని నివారణకు పిలక దశలో క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వరి పైరు చిరుపొట్ట దశలో కార్టా ఫ్లైరి క్లోరైడ్ 50 SB 2 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిప్రోల్ 20 SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగుల ఉధృతికి దోహదపడే క్వినాల్ఫాస్ ఫ్లోరైడ్ 10G గుళికలు వాడకూడదు. సుడిదోమ లేదా దోమపోటు వరి పైరును ఆశించే పురుగుల్లో ఎక్కువ నష్టాన్ని కలుగజేసేది సుడిదోమ మరియు తెల్ల వీపు మచ్చదోమ. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో వీటి తాకిడి బాగా పెరుగుతుంది. అధిక దిగుబడి సాధించాలని రైతులు రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులను విచక్షణారహితంగా వాడడం వలన సుడిదోమ ఉధృతి కూడా ఎక్కువైంది. సుడిదోమ వల్ల గిరాసిస్టంట్ అనే వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. నీటి మట్టానికి పై భాగాన దుబ్బులపై 2 రూపాలలో అంటే రెక్కలున్నవి, రెక్కలు అభివృద్ధి చెందినవి కనబడతాయి. తొలి దశలో రసాన్ని పీల్చడం వల్ల పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది. దీని ఉధృతి పెరిగే కొద్దీ పైరు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటుంది. అధిక తేమతో కూడిన వేడి వాతావరణము, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటే సుడిదోమ ఎక్కువగా ఆశిస్తుంది. నత్రజనిని అధిక మోతాదులో వాడినప్పుడు ఖాళీ బాటలు తీయని పొలాల్లో పైరు తొలి దశలో ఆశించే పురుగుల నివారణకు డెల్టా మైత్రిన్ మరియు 4A 10G గుళికలు వాడినప్పుడు ఈ పురుగుల ఉధృతి ఎక్కువ అవుతుంది. యాజమాన్యం విషయానికొస్తే వరి నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు తీసుకోవాలి. పొలాన్ని అడపాదడప ఆరబెట్టుకోవాలి. నత్రజని ఎరువులను సిఫారస్ మేరకే వాడుకోవాలి. పిలక దశలో దుబ్బుకు 10 నుంచి 15 దోమలు, ఈనిక దశలో దుబ్బుకు 20 నుంచి 25 దోమలు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటి నివారణకు గాను లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా

0: నిట్రోజన్ 50 WG 0.6 గ్రాములు లేదా టెఫ్లిమిజో ఫైరిమ్ 10 SC 0.48 మిల్లీలీటర్లు లేదా డైనో టెఫ్యూరాన్ 20 SC 0.4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అలాగే ఎథిరోల్ 0.25 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. రెండవసారి పిచికారీ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు.
1: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూక్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఏ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ 2 కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగ రాసే రోజు పిల్లలే సంపద.

0: ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
1: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఏసీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఏసీ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం.
1: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజా దర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ

0: కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా.

ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోనిన్ ద్వారా నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 14:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలోనూ, 6:10 తెలుగులోనూ, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో భాగంగా కాశ్మీర్లోని అనంతసాగర్ జిల్లా అమర్నాథ్ క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పండ్ల తోటల్లో అంటు మొక్కల తయారీకి మెళకువల గురించి శ్రీ సుబ్బమ్మ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. టెన్నిస్ లో మోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: भारत और न्यूजीलैंड के रिश्ते में यादें भी हैं, दोस्ती भी है, वैल्यूज भी है और एक कमिटमेंट भी है. भारत न्यूजीलैंड की यही वाका एक नई यात्रा पर निकलने के लिए तैयार है. हमारे सामने अवसरों से भरा खुला समुद्र है, हवाएं हमारे साथ है, समंदर की विशाल लहरें हमारे साथ है, इच्छा शक्ति का नीला आसमान हमारे साथ है, पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్ లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్ లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ

0: కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైన్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీ కండక్టర్ డిజైన్ టూల్స్ ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
1: 3 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు హైదరాబాద్ టు తెలంగాణ విచ్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇఫ్ యూ సీ ఫ్రమ్ పూణే టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, దిస్ విల్ బికమ్ అ మేజర్ గేమ్ చేంజర్ ఫార్ ఎంటైర్ రీజన్ అండ్ హైదరాబాద్ విల్ బికమ్ ది హై స్పీడ్ హబ్. దిస్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇట్ విల్ బ్రింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్. ది ఎకానమీస్ ఆఫ్ దిస్ ఎంటైర్ రీజన్ విల్ బికమ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,00,000 రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance the cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given a red alert for next 2 days, and for the Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdued zones. And if you talk over another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India, and plains of North West India. Heavy rainfall activity, if you talk about North West India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
0: ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకోవడం ఇది 3వ సారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. టెన్నిస్ లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్ లోని సెంటర్ కోర్ట్ లో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మహిళల టెస్ట్ మ్యాచ్ లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్ లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్ లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ కు తిరుగుపయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో

405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి సమయం 7:15 ఈ మాసపు పాట వింటారు. మరగ ఏనాటికి ఈనాటికి. సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతప్రసాద్, రచన కలగ కృష్ణమోహన్ గారు. వినండి మరల ఏనాటికి ఈనాటికి ఆమని ఈ మాసపు పాట.

0: మీరింతవరకు మరలా ఏనాటికి తిరిగి ఈనాటికి ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేత ప్రసాద్. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఆ తరువాత లలిత గీతాలు వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

నెల్లూరు నగరంలోని మూలాపేటలో కొలువుదీరిన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు తిరుమంజన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు, అనంతరం తులసీదళాలతో విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీనివాస అయ్యంగార్, రంగరాజన్, పార్థసారథి, ఫణి, ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ చంద్రమౌళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రావూర్ స్టేషన్ల మధ్య 6.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రావూర్ రైల్వే సొరంగం దేశంలోనే అత్యంత పొడవైన విద్యుదీకరించిన రైల్వే సొరంగంగా నిలిచింది. 437 కోట్లతో ఎన్ఏటిఎం విధానంలో నిర్మించిన ఈ సొరంగం కృష్ణపట్నం పోర్టును లోపలి ప్రాంతాలతో అనుసంధానిస్తోంది. దీంతో సరుకు రవాణా వేగవంతమై ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా తగ్గాయి.

డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సమగ్ర ఓటర్ జాబితాలో స్థానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. శనివారం నగరంలోని బీసీకేసీ కళ్యాణ మండపం, నాగుల పుట్టా వీధి, బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమం, ఇసుక డొంక సచివాలయాల ప్రాంతాలలో జరుగుతున్న సర్ కార్యక్రమం పురోగతిని సూపర్వైజర్లు బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించారు. సచివాలయాల పరిధిలో పోలింగ్ స్టేషన్లలో సర్ నమోదు శాతం పరిశీలించి సంబంధిత బీఎల్ఓలతో మాట్లాడి ఓటర్ల నమోదు

చేస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు కార్తీక్, కృష్ణరాజు, శ్రావణ్ కుమార్, సందీప్, వరప్రసాద్, సీనయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజా రవాణాను సంక్షేమ రంగంగా గుర్తించి ప్రభుత్వ ఆర్థిక సహకారం అందించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నారాయణరావు కోరారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో శనివారం యూనియన్ 75 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను స్వాగతిస్తున్నామని, ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని కోరారు. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు. యూనియన్ జోనల్ కార్యదర్శి బాబు శామ్యూల్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి లుక్సన్, జోనల్ కోశాధికారి యుగంధర్, జిల్లా ప్రచార కార్యదర్శులు జిలానీ, విఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 17వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు సంబంధించిన ధృవపత్రాలను 20వ తేదీలోపు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన తెలిపారు.

జాతీయ లోక్ అదాలత్తో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే సత్వర శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిరి జి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే ఎగువ కోర్టుకు అప్పీల్ చేసే అవకాశం ఉండదని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమన్న లక్ష్యంతో అదాలత్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సహకరించిన పోలీసులు, రెవెన్యూ, బీమా, బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

0: సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, మెప్మా పీడీ కిరణ్ కుమార్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీ

ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ ఒంగోలు డిపిఆర్ఓగా బదిలీ అయిన ఎస్ రవికుమార్, ఏపీఆర్ఓగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఖాదర్ మస్తాన్ సేవలు అభినందనీయమని డిప్యూటీ డైరెక్టర్ పి వేణుగోపాల్ అన్నారు. సోమవారం నెల్లూరులో ఆత్మీయ అభినందన సభ ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఐపీఆర్ఓ కార్యాలయ అధికారులు రవికుమార్, ఖాదర్ మస్తాన్ పనితీరును ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అత్యధిక వసతులు కల్పించి వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరులో 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య పాఠశాల, ఏసీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన తో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో నెల్లూరులో పలు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. గత 2 ఏళ్లలో ఉదయగిరి సంక్షేమం కోసం 1098.79 కోట్లు కేటాయించామని, ఇప్పటికే 4 పరిశ్రమలకు ఆమోదం లభించగా వాటి ద్వారా సుమారు 4000 మందికి ఉపాధి కల్పించబోతున్నట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బి తారవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సోమవారం ఉదయగిరికి చేరుకున్న మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో అభివృద్ది పనులపై సమీక్ష జరిపారు. 1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించి దర్గా సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్రాన్ని 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన స్థానిక ఆర్థిక గణాంకాల అంచనాలు, వివిధ రంగాల పనితీరుపై అధికారుల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంచనా విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం సామర్థ్య పెంపొందింపు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో 2 నుంచి 16వ తేదీ వరకు వివిధ స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా శాఖాధిపతుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో పలు రకాలుగా హింసకు గురవుతున్న మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల జీజీహెచ్ లెక్చర్స్ గ్యాలరీలో 14 సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన ట్రామా ఇన్ఫార్మ్డ్ కేర్, మానసిక ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, హింసకు గురైన బాధితులకు సమర్థవంతమైన సేవలు అందించే విధానాలు తదితర అంశాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. ఒకే చోట వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలు అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. శారీరక వేధింపులు, లైంగిక దాడులు, గృహ హింస, యాసిడ్ దాడులు వంటి వివిధ రకాల హింసకు గురైన మహిళలను అత్యంత సున్నితంగా, గౌరవప్రదంగా ఎలా సంప్రదించాలి, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని ఎలా సహాయపడాలి, తిరిగి మానసిక గాయం కలగకుండా ఎలా సేవలు అందించారన్న అంశాలపై ఈ శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించినట్లు వివరించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న సఖీ సిబ్బంది నిపుణులతో సందేహాలను నివృత్తి చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని
టిక్కన ప్రాంగణంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టెక్నికల్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ ప్రజలకు పథకం ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎం రాజేశ్వరి పాల్గొని పథకంలోని ముఖ్యాంశాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులపై సిబ్బందికి వివరించారు. పథకం అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి సిబ్బందిని అడిగి సందేహాలకు సమాధానాలిచ్చారు. వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా చేసుకోవడంతో పాటు త్వరితగతిన న్యాయం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఉదయం నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్, అదనపు ఎస్పీ సౌజన్య తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, న్యాయస్థానాలపై కేసుల భారం అధికంగా ఉండడంతో అనేక కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. దీనివల్ల కక్షిదారులు సమయం, ధనం కోల్పోవలసి వస్తోందని, ఈ పరిస్థితి అధిగమించేందుకు రాజీ మార్గమే రాజమార్గం అనే భావనతో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు పక్షాలు పరస్పర అంగీకారంతో రాజీకి వస్తే ఇద్దరికీ ప్రయోజనం చేకూరడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థకు ఇళ్ల పన్ను, వ్యాపార పన్ను, నీటి పన్ను తదితరాల రూపంలో సుమారు 100 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించినప్పుడే ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అభివృద్ధి పనులు, ప్రజాసేవలను సమర్థవంతంగా అందించగలవని చెప్పారు. నేషనల్ లోక్ అదాలత్ కు ముందు పంపిన నోటీసులకు స్పందించి శుక్రవారం సాయంత్రానికి 1 కోటి పన్నుల బకాయిలు వసూలయ్యాయని వివరించారు. మిగిలిన బకాయిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, భారతదేశంలో కూడా ప్రజలు దీనిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి 23 కిలోమీటర్ల పరిధిలోకి ఇతర రాష్ట్రాలకు చెందిన చేపల వేట బోట్లు ప్రవేశించడం చట్టవిరుద్ధమని, రాష్ట్ర మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అంతర్రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేజన్లా తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి మత్స్యశాఖ, మత్స్యకారుల సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ విజయ కార్తికేయన్, చెన్నై జిల్లా కలెక్టర్ మాలతీ హెలెన్, రాయపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమనాథం తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారుల సమస్యలు, సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాల వల్ల కలుగుతున్న నష్టం తదితర అంశాలపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీ తమిళనాడు అధికారులకు వివరించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, గత 3 నెలలుగా మన జిల్లా సరిహద్దు తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మత్స్యకారుల వల్ల మన రాష్ట్ర మత్స్యకారులకు కలుగుతున్న నష్టాన్ని తమిళనాడు అధికారులకు సమావేశంలో సవివరంగా వివరించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే నెల నుంచి ప్రత్యేక సముద్ర గస్తీ ప్రారంభించిన అనంతరం అక్రమ ప్రవేశాలపై కఠిన నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో రైతు సోదరులకు సాగు ఇబ్బంది లేకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అన్ని రకాల పంటలకు అవసరమైన యూరియా పంపిణీకి జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో యూరియా, ఎరువుల కొరత ఏమాత్రం లేదని, రైతులు ఎలాంటి ఆందోళన లేదా ఊహాగానాలకు లోను కాకుండా తమ వ్యవసాయ పనులు నిశ్చింతగా కొనసాగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎవరైనా డీలర్లు లేదా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించినా, ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, లేదా యూరియా నిల్వలను అక్రమంగా వేరే ప్రాంతాలకు మళ్లించినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. అటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వ్యాపార లైసెన్సులు తక్షణమే రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇవి ఈ వారంలో జరిగిన వార్తా

0: విశేషాలు. వచ్చే వారం మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Carolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
2: జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, జిల్లాలలో రాష్ట్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని, గిడ్డంగుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి పురోగతిపై చర్చిస్తున్నామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పెడన నియోజకవర్గంలో డ్రైనేజీ అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓల్టేజీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం 78 కోట్లతో అవసరమైన ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 32 కేవీ కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్దతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధన అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, సమాచార హక్కు దరఖాస్తుల రికార్డు నిర్వహణ వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను అమలు చేసి ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందించామని, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి నిజమైన లబ్దిదారులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు బూతులు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లు చురుగ్గా పనిచేసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి జులై 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిబిడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బోట్లకు వినియోగించే డీజిల్ రాయితీని ప్రభుత్వం 25 రూపాయల నుంచి 35 రూపాయలు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తిని మంత్రి లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరదల సమయంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్లు, రాత్రి సమయంలో ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని, ప్రతి విద్యార్థికి అవసరమైన పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యార్థి

0: కిట్లు అందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజన కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగుగంగ కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా మాకోసం శ్రీరామదాసు చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.
2: రామ శ్రీరామ కోదండరామా

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు అలనాటి రామచంద్రుడు చిత్రం కోసం కపిలన్ కపిలన్ కపిల్ కపిలన్ బృందగానంలో ఈ పాట వింటారు.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా రైల్వే సమాచారం చెప్పుకుందాం. 20677 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నరసాపూర్ వెళ్లే విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ 6 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 8:47 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 22351 నెంబర్ కల ఎస్ఎంబీటీ బెంగళూరు నుంచి సహర్సా జంక్షన్ నుంచి ఎస్ఎంబీటీ బెంగళూరు వెళ్లే ఎస్ఎంబీటీ బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1:52 ఆలస్యంగా నడుస్తూ 9:15 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 22707 నెంబర్ కల విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి వెళ్లే తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ 12 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 9:26 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 12711 నెంబర్ కల విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సరైన సమయంలో నడుస్తూ 9:48 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 22879 నెంబర్ కల భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్లే తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 4:45 ఆలస్యంగా నడుస్తూ 9:48 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 12077 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 2 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 9:56 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 66035 నెంబర్ కల సూలూరుపేట నుంచి నెల్లూరు వెళ్లే సూలూరుపేట నెల్లూరు మెమో సరైన సమయంలో నడుస్తూ 10:05 నాలుగో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు అఖండ చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఎంఎల్ శృతి గానంలో ఈ పాట వింటారు.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700001.

0: 4240001442.
1: మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట బంగారు బుల్లోడు చిత్రం కోసం రేవంత్ నాథ ప్రియ గానంలో వేటూరి రచన సాయి కార్తిక్ సంగీతం వింటారు.

0: నాచురల్ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నూకోరుని పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-3100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నానా.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
2: హలో అభిరుచికి స్వాగతం.
3: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఇప్పటి వరకు పాటలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? ఖాదర్ భాష గారు. ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, దేవుడు దేవుళ్ళ.
0: చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: విద్యాలోకంలో నీ మనసు నా మనసు ఏకమై.
0: అలాగేనండి.
1: ఇద్దరు శ్రోతలు మేడం, ఇనమడుగు నుంచి మొహమ్మద్ రఫీ గారు, రాయల్ టైలరు ఇంటి అన్నం ఇంటి సేనయ్య గారు.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతల కోసం ఈ పాట. ధన్యవాదాలు అండి.
1: ధన్యవాదాలు మేడం.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: కథల అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధన్యవాదాలు మేడం. కట్ల సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
0: సతీష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. సింహపూరిలో కార్యక్రమాలను వింటూ మా అభిప్రాయాలు కూడా మీ ఉత్తరాల్లో తెలియజేస్తూ ఉంటాం, మనోరంజనకి ఉత్తరాలు రాస్తూ ఉంటాం. గుడ్ లక్ ఏంటంటే ఈ రోజు కాల్ దొరకడం అదొక అదృష్టం అనుకోవడం కొంత బాధగా ఉంది. ఎందుకంటే జానకి గారు
0: చనిపోవటం,
1: జానకోతుల గారు ఆమెను గుర్తు చేసుకుంటూ మాకు సప్తపది సినిమాలో గోవులు నల్లన గోపాలు తెల్లన్న పాట వినిపించండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా?
1: వింటున్న వారందరి కోసం మేడం.
0: అలాగేనండి, వింటున్న అందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? సుప్రియ గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి, చాలా బాగున్నాం. చెప్పండి, హ్యాపీ సండే అండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? అవునండి, చాలా బాధాకరం.
1: తెలిసింది, చాలా బాగుంది, చాలా బాగుంటాయి మేడం. అమ్మ పాటలు అమృత తుల్యంగా ఉంటాయి.
0: అవును
1: అవును మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి సుప్రియ గారి కోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: హలో బ్రిజ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చానకి గానంలో ఈ పాట వింటారు.

0: రేడియో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. హలో.
1: హలో, నమస్తే. శుభోదయం మేడం.
0: నమస్కారం అండి. శుభోదయం. హలో, అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. బాగున్నారు మేడం అందరూ?
0: అందరం బాగున్నామండి, చాలా బాగున్నాం. చెప్పండి, ఏ పాట కోరుకుంటారు?
1: మేడం, ఈరోజు మా మధ్యలో ప్రముఖ సినీ గాయని గాన కోకిల జానకమ్మ గారు లేరు. ఆమెకు ఘన నివాళులు మన సింహపురి ఎఫ్ఎం తరపున, మన సింహపురి ఎఫ్ఎం శ్రోతలందరి తరపున ఘన నివాళులు అర్పిస్తూ, ముడిపించే మువ్వలు సినిమాలో నుంచి నీలీలా పాడేదా దేవ ఆ పాట మేడం.
0: అలాగేనండి, జానకమ్మను గుర్తు చేసుకుంటూ ఈ పాట విందాం అందరి కోసం. ధన్యవాదాలండి.
1: అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి.

కళాకళ అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరివిన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలోభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. ముందుగా నమస్తే శుభోదయం అంటూ వాట్సాప్ ద్వారా పాట కోరుతున్నారు. నమస్కారం, శుభోదయం అండి. మాకోసం రఘువరన్ బీటెక్ చిత్రంలో జానకి గారు దీపు ఆలపించిన అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీత సారథ్యంలో రామచోగయ్య శాస్త్రి గారి సాహిత్యం అమ్మా అమ్మా అనే పసివాణ్ణమ్మ అనే పాటను వినిపించగలరు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరంతా కోరుతున్నారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?

0: మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మా కోసం పూజా ఫలం చిత్రంలో పగలే వెన్నెల జగమే ఊయల అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి ఋత్విక్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం జానకి గానంలో ఈ పాట వింటారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: హలో బ్రిజి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నుంచి పాలెం పోలయ్య కోరుతున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. ఈరోజు నేను అడుగుతున్న పాట నాకు నచ్చిన పాట అంటూ సరిలేరు నీకెవరు చిత్రం నుంచి మహేష్ బాబు, రష్మిక నటించిన హీ సో క్యూట్ అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం, వీరి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి కోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. తర్వాత ఈ శ్రోత పాట కోరుతున్నారు. హలో, హాయ్, నమస్తే. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం, నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరఫున మీకు శుభోదయం, నమస్కారాలండి. నెల్లూరు జిల్లా బొచ్చిరెడ్డిపాళ్ళ నుంచి తబలా మస్తాన్ బాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరఫున ప్రముఖ సినీ గాయని గాన కోకిల జానకమ్మ గారి కన్నుమూత విషాదం ఎంతో మా గుండెల్లో చెలరేగుతోంది అంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మురిపించే మువ్వలు చిత్ర నుంచి నీలీల పాడెద దేవ అనే పాటను తప్పకుండా వినిపించగలరంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మరి వీరందరి కోసం ఈ పాట విందాము.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: హలో బ్రిడ్జి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: వీలంత వరకు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్ సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక

0: సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ
1: Control over the sea area is huge. India's process large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, look beyond the horizon.
0: కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, నాయకత్వం సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు.
2: దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు.
0: ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ
3: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాత్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్న్ ఓవర్ और एबीसी ग्रेडेशन भी उपलब्ध. आज 50,000 पैक्स यही कार्यक्रम में ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल रहा है.
2: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
0: భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు, అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనధనంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
4: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक बार शिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और

0: జ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రంజీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 108 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయాభివృద్దికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: ప్రగతి కార్యక్రమ కే అంతర్గత తయ కియా హై కి లగ్భగ్ అభి తక్ 26,000 కృషి ఉద్యమి ట్రైన్డ్ కర్కే ఛోటే ఛోటే కృషి ఉద్యమి ఇన్హోనే తయార్ కియే హై జో ఏక్ గావ్ మే కామ్ కర్తే హై ఔర్ గావ్ కి కృషి కో బదల్నే కే లియే 100-200 కిసాన్ కో సాథ్ జోడ్తే హై ఔర్ కై జగహ్ కిసాన్ జోడ్ కే వో పరివర్తన్ ధీరే ధీరే లా రహే హై. అబ్ వో నయే 20,000 ఔర్ కృషి ఉద్యమి జోడేంగే ఔర్ ఉన్కో కృషి మే మదద్ టెక్నాలజీ ఉన్కో దేంగే అచ్చే బీజ్ మెకనైజేషన్ కా లాభ్ ఆధునిక కృషి పద్ధతి వో సిఖాయేంగే జిస్సే ఉత్పాదన్ భీ బఢేగా లాగత్ భీ ఘటేగీ ఔర్ ఉస్కే సాథ్ సాథ్ కైసే బెల్ వేడిసన్ హో ఇస్ పర్ భీ కామ్ కరేంగే.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్ర సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మద్దతు శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎఫ్సీవీ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణ

0: కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సీవీ పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరి రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహా ప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయీ గయీ. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే నేతృత్వంలోని బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరం అనియా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ది, పాఠశాల విద్య, మానవ అభివృద్ది రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరం అనియా మాట్లాడుతూ, బాలల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.
1: ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, వై ఇందిరా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కోసమని విజయవాడ కేంద్రం రాహవోయి అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృపా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

భైరవ ద్వీపం చిత్రం నుంచి జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, చోటప్పుల నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్.

0: గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణాగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి, చరణ్, బృంద, చిన్నముంతల.
1: ఒకసారి కలలోకి రావయ్యా.

భవతి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు వీరభద్రాపురం నుండి కనకారావు పార్వతి.

మౌన పారాటం చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, ఎండి రహీం, సోని వీరందరి కోసం ఈ పాట.

0: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమం తర్వాత సిరిసిరి మువ్వ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

మంచు పనికి చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్ పోచన్ పల్లి మండలం రేవణపల్లి నుంచి వేణమ్మ పద్మశాలి బాలయ్య బాబు.

కార్యక్రమంలో చివరిగా నర్తనశాల చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సముద్రాల సీనియర్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు, వెంకటేష్, భవన్ రామ్. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత. ఈ కార్యక్రమంలో ముందుగా ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రానికి యాసిన్ నిజార్ కరీముల్లా పాడిన పాట వింటారు. సంగీతం శేఖర్ చంద్ర, రచన శ్రీమణి. ఈ పాటను వినిపించమంటూ కంగిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమ్మని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సబస్తూరి చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించుకుంటూ వనపత్తి నుంచి రామయ్య, కార్తీక్, రాణా ప్రతాప్, యామిని, మనో, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక శ్రీ కోరుతున్నారు.

మెత్తన్ చలనచిత్రానికి బాలమురళి కృష్ణ, బెంగళూరు లలిత గానం వింటారు. సంగీతం దక్షిణామూర్తి, రచన సముద్రాల సీనియర్. ఈ పాటను వినిపించమంటూ పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాజర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

మావి చిగురు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ ఇల్లంద 14 నెంబర్ బస్సీ నుంచి భారత్లాల్ పరదేశి భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనంది, రమేష్లో, రజయ్లో, ఆదిత్యలో, కిరణ్.

కార్యక్రమం తర్వాత సీతారామ కళ్యాణం చిత్రానికి ఘంటసాల పీలీలా గానం వింటారు. సంగీతం కాళీపెంచల, రచన సముద్రాల సీనియర్. ఈ పాటను వినిపించమంటూ నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, హన్విత.

మోగోపాలుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపీ సుశీల గానం వింటారు. రచన వెన్నెల కంటి. ఈ పాటను వినిపించమంటూ అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, కిష్టయ్య, కొమరయ్య, గంగాధర్, శ్రీనివాస్, శివకోటి, శేఖర్, సుంకే, కార్తీక్, రవి కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత పాండవ వనవాసం చిత్రానికి ఘంటసాల పి సుశీల గారు వింటారు రచన. సముద్రాల సీనియర్ ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, ఉన్న, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ కోరుతున్నారు.

సుశీల గానం వింటారు రచన శ్రీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్య జ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత రోజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత గానం వింటారు. రచన రాజశ్రీ. ఈ పాటను వినిపించమంటూ బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరాం తనుజ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత ఆడువారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి హరిచరణ్ జెన్ని మాదంగి భార్గవి కారణం వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా, రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ విశాఖ నుంచి వెనల రాజేశ్వరి కోరుతున్నారు.

సితార చిత్రం కెస్పి బాలసుబ్రమణ్యం ఎస్ జానకి గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ బెన్ సర్కిల్ సెంటర్ నుంచి అహానా కల్పన అశోక్ ఇంకా వారి మిత్ర బృందం కోరుతున్నారు.

ఈ పాటను వినిపించమంటూ చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు వీరందరి కోరిక ఈ పాట.

శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 4 2 4 8 8 8 1 2 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని రాసి వాట్సాప్ ద్వారా పంపించండి. మరి ఎవరెవరు అభిప్రాయాలను పంపించారో చూద్దాం. ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకి అందరికీ శుభమధ్యాహ్నం అంటున్నారు. శుభమధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది, కానీ సమయం సరిపోవడం లేదు. చాలా మంది శ్రోతలు పాల్గొంటున్నారు, దయచేసి గమనించగలరు. ఈ కార్యక్రమాన్ని 12:40 కూడా నిర్వహించండి, లేదా అందరి మెసేజెస్ చదవండి అని అంటున్నారు. ఇక 9వ తేదీ 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి డాక్టర్ ప్రభాదేవి గారి సూచనలు సలహాలు బాగున్నాయి. అనంతరం వినిపించిన లలిత గీతం బాగుంది. తర్వాత విశేషాల కార్యక్రమంలో అరటి చెట్టు గురించి చాలా చక్కగా వివరించారు. అరటి చెట్టును కల్పవృక్షం అంటారు. అనంతరం కన్లారా నేను చూడని అనే లలిత గీతం డివికే మోహన్ కృష్ణ గారి గళంలో విన్నాం, చాలా బాగుంది అని అంటున్నారు. ఇక 11వ తేదీ 1:30 వనితావాణి శ్రీల కార్యక్రమంలో తెలుగు సాంస్కృతికి పట్టుకొమ్మలు, కొండపల్లి బొమ్మలు గురించి లలిత కుమారి గారితో పరిచయం చాలా బాగుంది. తర్వాత లలిత గీతం బాగుంది అని అంటున్నారు. ఇక ఆకుపచ్చని లలిత గీతం ప్రసారం చేశారు, చాలా బాగుంది. నిన్న ఉదయం పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి గళంలో చాలా బాగుంది. ఈరోజు సరస వినోదని సమస్య పూరణం బాగుంది. ఈ మాస పాట బాగుంది, కానీ చిన్న డౌట్, ఈ మాస పాట అంటే ఏంటి అని అడుగుతున్నారు. రాబోయేది వాట్సాప్ పాటల కార్యక్రమంలో రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. వందల సంఖ్యలో శ్రోతలు వింటున్నారు, కానీ రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు. మధ్యాహ్నం టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, సూపర్ హిట్ సాంగ్స్ వినిపిస్తున్నారు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు అని అంటున్నారు. అలాగే యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు, కాకపోతే సమయం పెంచండి అని అంటున్నారు. ఇంకా ప్రతిరోజు నమస్తే అమరావతి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వినిపించండి, ఈ రోజు కల్పలత ఉత్తరాల పాటలు బాగున్నాయి, ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. భద్రాద్రి

కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఈ రోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివి వినిపించారు, వారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యువలయ కార్యక్రమం బాగుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకొక అరగంట పొడిగిస్తే చాలా బాగుంటుంది, మరి మీ అభిప్రాయం అని అడుగుతున్నారు. ఈ రోజు ప్రసారమైన ఈ మాస పాట మరలా ఏనాటికి చాలా బాగుంది, పాడిన వారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. ఈ రోజు ప్రసారమైన ఆకులు ఆకున్నాయి లలిత గేయం చాలా బాగుంది, ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అని అంటూ రాసి పంపించారు. ఇక ఈ మెసేజ్ ఎవరంటే ఉభయ కుశలో పరికి నమస్కారం, శుభ మధ్యాహ్నం. మీ అన్ని కార్యక్రమాలు మేము వింటున్నాం, అన్ని బాగుంటున్నాయి. 1:10 పసిడి పంటలు కార్యక్రమాన్ని ప్రసారం చేయమని కోరుతున్నాము అని అంటూ హనుమాన్ నగర్ నుంచి పి గోపాలకృష్ణ రాసి పంపించారు. ఓకే అండి, మరి ఈ సందేశం వారు పంపించారో చూద్దాం. ఉభయ కుశలో పరి చదువుతున్న నిర్వాహకులకు నా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి వందనాలు అని అంటున్నారు. మధుర గాయని గాన కోకిల జానకమ్మ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం, ఆమెకు అశ్రునివాళి అంటూ రాస్తున్నారు. ఇక కార్యక్రమంలో మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు వినిపిస్తున్న ప్రతిరోజు ఉదయం 6 సూక్తిసుధ నుంచి సూక్తిసుధ మంచి భావంతో మాకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే మాకు ఎనలేని అభిమానం, వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందరమాలలు అని అంటూ రాస్తున్నారు. వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నిన్నటి శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాను, మంచి శ్రవణానందం అనిపించింది అంతసేపు. అలాగే తర్వాత వెంకటేశ్వరని భక్తి గీతాలు మమ్మల్ని ఆనందింపజేశాయి. వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి హృదయపూర్వక అభినందనలు అంటున్నారు. ప్రతినిత్యం ఉదయరేఖలు కార్యక్రమంలో 7:15 భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ మధురాతి మధురంగా ఉంటుంది. తాడేపల్లిగూడెం ట్రస్ట్ వాళ్ళు సమర్పిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం అని అంటూ రాస్తున్నారు. అయితే ప్రతిరోజు వినిపిస్తున్న చిత్రతరంగిణి వింటున్నాను. నమస్తే అమరావతి, రావోయే అతిథి, గుర్తుకొస్తున్నాయి చిత్రగీతాలు, మా వీణులు విందు చేస్తున్నాయి, మంచి పాటలు వినిపిస్తున్నారు, మా అభిమాన వ్యాఖ్యాతలకు ప్రత్యేక అభినందన మందారమాలలు అని అంటున్నారు. ఇక సాయంత్రం 4 యువలయ మంచి విజ్ఞానదాయకమైన కార్యక్రమం, మన మిత్రులు చాలా మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అని అంటూ ఈ మెసేజ్ ని పంపించారు. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల రేణుక, బాలాజీ, హరిణి, బద్రి, లోకేష్, సాయి, కృప, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి అంటూ అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి శ్రీనివాసులు, బొజ్జప్ప గారి రాజశేఖర్ పాలెం పాలెంపోలయ్య, పూజారి ధనుంజయ అన్నయ్య, వీరంతా ఈ మెసేజ్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అని అంటూ రాస్తున్నారు. జీరబొత్తుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి. ఇంకా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. ఉభయ కుశలపరికి అభినందనలు. 17వ శుక్రవారం సాయంత్రం 6 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి శ్రీకృష్ణుని పాత్రలో శ్రీ హెచ్ కోటేశ్వరరావు గారు పాడిన పద్యాలు విన్నాం. ప్రతి పద్యం మాకెంతో నచ్చింది. చక్కగా పాడిన కోటేశ్వరరావు గారికి హార్మోనియం సహకరించిన వారికి ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. ఇక 11వ శనివారం ఉదయం వందే మాతరం, సూక్తిసుధ, ఇంకా భక్తిరంజన్లో వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం. తర్వాత అన్నమాచార్య కీర్తన మాకెంతో నచ్చింది అంటున్నారు. ఇలా అలాగే శ్రీమతి ఎస్ జానకి గారికి శ్రద్ధాంజలి ఘటి స్వామి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ మెసేజ్ని పంపించారు. ఈరోజు ఆదివారం ఉదయం సూక్తిసుధలో బైబిల్ సూక్తులు విన్నాం, మాకెంతో నచ్చాయి. అలాగే ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం నాకెంతో నచ్చింది. తర్వాత పైడిపాటి ఉమానాథ శర్మ గారికి సమస్యలు పంపిన కవులను చక్కగా పూరణలు చాలా చక్కగా చదివి వినిపించారు, వారికి మా అభినందనలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట, సంజీవారెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ని అయితే పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక

జగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే జీకే ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటున్నాయి. అలాగే యువలయ కార్యక్రమం టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుందని నా మనవి అని అంటూ రాస్తున్నారు, కోరుతున్నారు. ఓకే అండి. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి లలిత కుమారి రామచంద్రరావు రాస్తున్నారు. ఉభయ కుశలపరికి స్వాగతం అన్నా. స్వాగతం అండి. నమస్తే. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి. భగవద్గీత పారాయణం మధురంగా ఉంటుంది. లక్ష్మీగారి కథానిక భయం వాస్తవంగా ఉంది. సంగీత కార్యక్రమాలు శ్రావ్యంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు అంటున్నారు. సంగీత కార్యక్రమాలు అనౌన్స్ చేసేటప్పుడు కొంచెం విస్పష్టంగా చెబితే, స్పష్టంగా చెబితే వయోవృద్ధులకు సౌకర్యంగా ఉంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మరి స్పష్టంగానే ఇక చెప్పే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఉభయ కుశలపరి కార్యక్రమానికి శ్రోతల అభిప్రాయ మాలిక్కి ఈ మెసేజ్ని పంపించారు ద్వారంపూడి సత్తిరెడ్డి. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారికి నాదొక వినపం అంటున్నారు. వారంలో 2 రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 101.3 కార్యక్రమాలు వినిపించండి అని అంటూ రాస్తున్నారు. ఇంకా ధన్యవాదాలు అని చెప్తున్నారు. ఓకే అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మొన్న ఉసిరి చెట్టు కథానిక చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ ఆదివారం నాడు సమస్యాపూరణం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆకాశవాణి పాటలు కోరుకున్న వారికి బ్లూ టిక్లు రావట్లేదు అని అంటున్నారు. టెక్నికల్గా మరి చూడాలండి. ఇక ఈ మెసేజ్ని పంపించింది ఎవరంటే ఇరగవరం నుంచి బాదంపూడి నరసింహమూర్తి, సీతా మహాలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపిస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మీరు శనివారం ప్రసారం చేసిన సుమతి శతక పద్యపఠనం విజ్ఞానదాయకంగా ఉంది. పద్యపఠనం చేసి అర్థాన్ని వినసొంపుగా వివరించిన డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అని అంటున్నారు. వెలిదండ్రుల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ అన్ని కార్యక్రమాలు సూపర్ డూపర్గా ఉన్నాయి మేడం, కానీ మాకు సంక్షిప్త చిత్రం కావాలి, ఎప్పుడు వినిపిస్తారు అని అంటూ రాస్తున్నారు. జుమ్మాల దిన్నె గ్రామం నుంచి జలీల్. ఓకే అండి, మరి మా అధికారుల దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మరి ఇక మళ్ళీ రాశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఈ రోజు ప్రసారం చేసిన సరస్సు వినోదిని సమస్య పూర్ణం ఈ మాస పాట చాలా చాలా బాగున్నాయి. అలాగే నా అభిమాన గాయని ఎస్ జానకి గారు ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు. అవునండి. ఇక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రసారాలు అన్నీ చాలా బాగుంటున్నాయి. ఇంకా లలిత గీతాలు బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు వింటున్నాం. ఇక యువలయ టైం పెంచండి అని అంటున్నారు. కొత్త కార్యక్రమాలు ప్రసారం చేయగలరని మనవి అని రాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాల్వ గ్రామం నుంచి నవీన్ రజిత దివిజా కృతిక్. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. జానకి గారి మరణం నన్ను కలిచివేసింది అని అంటూ రాశారు. తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి, జానపద గేయాలు భజన పాటలు అంటూ యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి మళ్ళీ రాసి పంపించారు మెసేజ్ని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తర్వాత వారంలో ఏదో ఒక రోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అంటూ రాస్తున్నారు. జేరుపోతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అన్న. నమస్తే అండి. ఆదివారం ఎంతో శక్తివంతమైన ఆదిత్య హృదయం వినిపించారు, ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు మీరు వినిపించే దేశభక్తి గీతం భారతమే ఒక నందనం చాలా బాగుంది, చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నల చరిత్ర హరికథ వినిపించారు, ధన్యవాదాలు. సూక్తి సుధలో వాల్మీకి జీవిత చరిత్ర సజ్జన సాంగత్యం గురించి యొక్క గొప్పతనం తెలియజేసి గోవర్ధన వెంకట రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు ఆకాశవాణిలో అన్ని కార్యక్రమాలు వింటాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాసి పంపించారు జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి.

కామెంట్స్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలో పరివారికి నమస్కారాలు, నమస్తే అండి. నిన్న సూక్తి సుధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనుస్మృతి మహాభారతాదులను ఆధారంగా చేసుకుని దానగుణం ప్రాశస్త్యాన్ని చక్కగా తెలిపారు. గత వారంలో శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు సూక్తి సుధలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు కలుపుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా తెలిపారు. డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు సూక్తి సుధ కూడా సముదాత్తంగా ఉందండి. మొన్న శుక్రవారం రాత్రి శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు గారి శ్రీ సీతారామ కళ్యాణం హరికథ పునః ప్రసారం రసవత్తరంగా ఉందండి. గత ఉభయ కుశలపరికి మేము పునః ప్రసారం చేసిన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి భక్త రామదాసు హరికథ రసవత్తరంగా ఉందని రాసు శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి బ్రహ్మశ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను పునః ప్రసారం చేయండి అని రాస్తే మీరు పేర్లు చదవలేదు అని అంటున్నారు. దాని వలన మేము కోరిన విషయపరంగా అర్ధస్పష్టత రాలేదు అని అంటున్నారు. ఇక దయచేసి శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి శ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను తప్పక పునః ప్రసారం చేయ కోరిక అని అంటున్నారు. ఇంకా ఇంకో చిన్న సలహా అంటూ రాస్తున్నారు, మీరు ప్రతిరోజు దేశభక్తి గీతాలు లలిత గీతాలు చక్కగా ప్రసారం చేస్తున్నారు, బాగుంది. కానీ ఒక్కసారైనా ఆ గీతాల రచయిత పేర్లను కానీ, గానం చేసిన వారి పేర్లను కానీ, సంగీత దర్శకుల పేర్లను కానీ మన కేంద్రం వారు చెప్పడం లేదండి. ఇతర రేడియో కేంద్రాల వారు చెబుతున్నారు. అలా చెప్పడం వలన తెలియని శ్రోతలకు ఆ విషయాలు తెలుస్తాయి కదా. ఈ వాక్యాలను కూడా చదివి కారణం తెలుప కోరిక అని అంటున్నారు. ఇలా రాస్తున్నందుకు అన్యదా భావించవలదు అని అంటూ రాస్తున్నారు. ఎవరు అనంటే హైదరాబాద్ నుంచి డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య. మరి అందరి పేర్లు అయితే చదివే అవకాశం ఉంటుంది. మరి ఇక నుంచి కూడా ఆ పేర్లను అనౌన్స్ చేస్తారు. ఇక ఆ గీతాల రచయిత పేర్లను కానీ అని అంటూ రాశారు రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య. ఇంకా కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. ఓకే అండి, అక్షర దోషాలు కొన్ని ఉన్నాయి. ఓకే, సర్చ్ చేసి చదివాను అయితే. తర్వాత ఉభయ కుశల పని నిర్వాహకులకు నమస్తే అంటున్నారు. మన ఆకాశవాణి కేంద్రం నుంచి సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం నాటికలను ప్రసారం చేస్తున్నారు. అవి ఎప్పటి నుంచో వింటూ ఉన్న నాటికలే. కొత్త నాటకాలను ప్రసారం చేయండి, పాత వాటిని విని విని విసుగొస్తోంది, ధన్యవాదాలతో అంటూ శ్రీరామారావు మరియు అపరాజిత పెనమలూరు కృష్ణా జిల్లా నుంచి రాస్తున్నారు. ఇక అమలాపురం నుంచి పేరూరి రామచందర్రావు, బాలమురళి కృష్ణ గారి జన్మదినం గురించి వార్తల్లో చెప్పారు, చాలా సంతోషం. కానీ దానికి గుర్తుగా వారి గాత్రం ప్రసారం చేస్తుంటే సంతోషించేవాళ్ళం, ఏమైనా ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఇక మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, యువలై క్విజ్ కార్యక్రమం బాగుంది అంటూ రాస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ. తర్వాత నాకు నచ్చిన కార్యక్రమం హిందీ పాటలు, తెలుగు పాటలు, మురళి అని రాస్తున్నారు. టీన్ టైం, టీన్ టైం పాటలు ఎన్ని టీన్ టైం స్లాట్ నచ్చింది అంటూ మురళి రాస్తున్నారు. మరి ఎక్కడి నుంచి అనేది పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత ఉభయ కుశల పరివారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని రాస్తున్నారు. తర్వాత ఆకాశవాణి నిర్వాహకులకు, ఉభయ కుశలపరి సిబ్బందికి నమస్కారాలు. ఉభయ కుశలపరికి పోస్ట్ కార్డు మీద రాసే అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇస్తే బాగుంటుంది. మాకు రాసే అలవాటు పోకుండా ఉంటుంది, దయచేసి గమనించగలరు అని అంటున్నారు. ఓకే అండి, లెటర్స్ వస్తే గనక ఖచ్చితంగా చదివి వినిపిస్తాము. ఘంటసాల, ఇతర గాయకులు పాడిన దేశభక్తి గీతాలను కూడా వినిపించండి. ఉద్యోగ వార్తలను తప్పగా ప్రారంభించండి అని రాస్తున్నారు. గుంటూరు నుంచి రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత. తర్వాత విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఉభయ కుశలపరికి నమస్తే అన్న. నమస్తే అండి. 10 గంటల తర్వాత వాట్సాప్ పాటలు, 11 గంటలకు కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు వినిపిస్తున్నా, చాలా సంతోషం, ఆనందంగా ఉంది. వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను కోరిన పాట కూడా వినిపించగలరని కోరుతున్నాను. ఏ సమయంలో వాట్సాప్ మెసేజ్ పంపించాలి దయచేసి తప్పక తెలియచేయగలరు అని అంటున్నారు. మీరు

చిత్రగీతల కార్యక్రమం ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మీరు పంపించండి, ఏ పాట కావాలో ఖచ్చితంగా అయితే ప్రసారం చేస్తారు. ఇక మా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఈరోజు ఈ మెసేజ్ ని పంపించారు. తర్వాత ఉభయ కుశలపరికి స్వాగతం, జానకమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని అంటూ రాస్తున్నారు విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరికి చదువుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని అంటున్నారు. ఆ తర్వాత ఎవరు అని అంటే ఎవరండి మీ పేరు ఎక్కడ, ఇరగవరం నుంచి బాదంపూడి నరసింహమూర్తి, సీతా మహాలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈ కాలంలో కూడా ఇంకా రేడియో బాగా పనిచేస్తుంది అని అంటే వాట్సాప్ ద్వారా సినిమా పాటలు అడగడం, తద్వారా రేడియో అందరూ వినడం కాబట్టి వాట్సాప్ పాటలకి నెంబర్ పదే పదే చెప్తానని ధన్యవాదాలు. 2488120866 కూడండి, ఈ నెంబర్కి మీరు పంపించవచ్చు. మరి ఇది ఈ వారం శ్రోతలు కార్యక్రమాల మీద తెలియజేసిన అభిప్రాయాల మాలిక. ఉభయ కుశలోపరి మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమం తర్వాత ప్రేమాలయం చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. సంగీతం రామ్ లక్ష్మణ్, రచన వెన్నెల కంటి.

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమం తర్వాత రామ్ చిత్రానికి హరిచరణ్ శ్వేతగానం వింటారు రచన చంద్రబోస్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్యం

0: అడుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకుని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర సయ్యార్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం 14 జూలై పూర్తి అవుతుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్, డూప్లికేట్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం. 55449 మందిని ఈ ఫార్మ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 2,59,272 ఫార్మ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
0: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్ల తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

0: ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలో భూమి ఒక్కసారిగా కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. గాజువాక, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు. సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది.

0: గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: వనితావాణి కార్యక్రమంలో ముందుగా నీ తోడుగా నేను కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి మోహనాలక్ష్మి.
5: ఏమండి, భోజనం చేశారా? ఆ చేశాను. నువ్వు? అవతల కంఠం. ఆ చేశాను చేశాను, తడబడుతూ చెప్పింది స్వప్న. చెయ్యలేదు కదూ, అబద్ధం చెప్తున్నావు కదూ, అనుమానంగా అడిగాడు భర్త శ్రీకాంత్. లేదు లేదు చేశాను, మీరు టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి, నాకు పని ఉంది అన్నది కంగారుగా. షాప్ ఓనర్ చూపులు గుచ్చుకుంటుంటే, అయ్యిందా? రోజుకు 3 సార్లు ఫోన్లు, టేబుల్ నిండా గుట్టలు గుట్టలుగా బట్టలు పడి ఉన్నాయి. మడతలు వేసి ఎప్పటికి షెల్ఫ్లో పెడతావమ్మా? బుద్ధుందా నీకు? ఎంతసేపు అయ్యింది, నిలబడి చూస్తా ఉంటావేంటి? కఠినంగా మాట్లాడాడు ఓనర్. 4 ఆడవాళ్లు వచ్చి సంబంధం లేని బట్టలకు సంబంధం లేని రంగులు డిజైన్లు లింకు పెట్టి నాతోనే అవి లేవు అనిపించి అన్ని బట్టలు తీయించి ఒకటి కూడా కొనకుండా వెళ్లిపోయారు. ఓనర్ స్వప్న వైపు కోపంగా చూసి ఏమి అడిగారు? 2 గంటల నుంచి ఏమి చూపించావు? నీలాంటి దాన్ని పెట్టుకుంటే ఇక నేను నెత్తిన చెంగేసుకుని షాప్ మూసేసుకోవాలి అన్నాడు. షాప్లో ఉన్న కస్టమర్లు వర్కర్లు అందరూ తనవైపే చూశారు. స్వప్న కన్నీళ్లు ఆపుకుంటూ, సర్దేస్తాను సార్, 1 నిమిషం అంటూ బట్టలన్నీ గబగబా సర్దేసి టైం చూసుకుంది. 2:30 అయ్యింది. గొంతు ఎండిపోతుంది, కాళ్లు లాక్కుపోతున్నాయి, నీరసంగా ఉంది. లంచ్ బాక్స్ తీసుకుని లంచ్ రూంలోకి వెళ్లి ఉస్సూరుమన్ కుర్చీలో కోల్బడింది. మంచినీళ్లు తాగక్క ఆప్యాయంగా వాటర్ బాటిల్ అందించింది సౌమ్య. అక్కా అన్న పిలుపుకు, ఓనర్ కఠినంగా అన్న మాటలకు కళ్లల్లో నీరు చివ్వున చిమ్మింది. బాధపడకక్క, ఈ ఓనర్ ఇంతే, మనల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తాడు, ఊరికే జీతం దానంగా ఇచ్చినట్లు ఫీలవుతాడు. వదిలే, ఇంకా ఎన్నాళ్ళు? 2 నెలలేగా. ఆ తర్వాత బావగారు జాబ్లో జాయిన్ అవుతారుగా, ఇంక నువ్వు హాయిగా ఇంట్లో ఉండొచ్చు. లేచి భోజనం చేయి, నేను కౌంటర్ చూసుకుంటా అంటూ వెళ్ళిపోయింది. నీరు గటగటా తాగింది స్వప్న. మనసు బాగోక ఆకలి చచ్చిపోయింది, కాని నీరసంతో ప్రాణం పోయేట్లుగా ఉంది. కళ్ల నుండి నీరు ఉప్పెన్లా తన్నుకు వస్తుంటే వర్తమానం మసకబారి గతం వైపుకు మనస్సు పరుగులు తీసింది. చామని ఛాయైతేనే నా మనవరాలు అందాల బొమ్మ, దాని కళ్ళు పలువరసా చూస్తే చాలు, మొగుడికి ప్రతిరోజూ పౌర్ణమేనే అమ్మలక్కలతో నాన్నమ్మ గొప్పగా చెబుతుంది. చాలే, ఇలా దాని ముందే అతిగారాభం చేసి చదువు సంధ్య లేకుండా చేసింది. ఇంటర్ తప్పి ఇంట్లో కూర్చుని ఫోన్లు అమ్మలక్కలతో కబుర్లు. 20 ఏళ్లు దాటినా ఇంకా వైనం తెలీదయ్యే, చదువు లేదు, కట్నం లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం మనది, ఏమి నచ్చి చేసుకుంటాడే దీన్ని? కాస్త కళగా ఉంటే సరిపోతుందా? తల్లి మాటలు పక్క గదిలో నుంచి విని పెళ్లిచూపులకు ముస్తాబవుతున్న స్వప్న రోషంగా బయటికి వచ్చి అన్నది, ఏంటి అమ్మా పెళ్లికొడుకు నేను నచ్చేది, నాకే పెళ్లికొడుకు నచ్చాలి అని నీ శివుడిని మొక్కుకో అని విసురుగా తన పొడవాటి జడను వెనక్కి విసిరి అంతే విసురుగా తన గదిలోకి వెళ్లిపోయింది. లక్ష్మీదేవిలా ఉన్న తన కూతుర్ని కన్నార్పకుండా చూసి మురిసిపోయింది తల్లి శాంత. నా బిడ్డకు దిష్టి తీయాలి అనుకుంది మురిపెంగ. స్వప్న చెప్పినట్లు నిజంగానే మొక్కుకుంది. ఎందుకంటే శ్రీకాంత్కి 1 ఎకరం పొలము, పల్లెటూర్లో 3 గదుల ఇల్లు, పట్నంలో 18,000 రూపాయల ఉద్యోగం, అన్నింటినీ మించి శ్రీకాంత్ ఉత్తముడు అని అనురు చెప్పారు. అన్నింటిలోనూ తమకన్నా మించిన సంబంధమే అనుకుంది శాంతమ్మ. పెళ్లిచూపుల్లో ఒకరికొకరు నచ్చటం, నెల తిరగకుండానే పెళ్లి అయిపోవటం, 1.5 సంవత్సరం తిరగకుండానే ఒక కొడుకు పుట్టడం జరిగిపోయింది. పెళ్లికి ముందు శ్రీకాంత్ పల్లెటూర్లో తన ఇంట్లో ఉండి బండిమీద పట్నం వెళ్లి ఉద్యోగం చేసి వచ్చేవాడు. కాని స్వప్న పట్టు పట్టడంతో పట్నంలోనే 6,000 పెట్టి అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. అద్దె కట్టుకోవటం, కొడుకు పుట్టడంతో ఖర్చులు బాగా పెరిగిపోయి శ్రీకాంత్ ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడు. స్వప్నకు ఇవేమీ పట్టే

0: కావు. సినిమాలు, శిఖాలు ఇంతవరకే తన ఆలోచన. శ్రీకాంత్ స్వప్నని సంతోషంగా ఉంచటానికే ప్రయత్నం చేసేవాడు. తన ఖర్చులు పూర్తిగా తగ్గించేశాడు. బండి కూడా వేసుకెళ్లడం మానేశాడు. సిటీ బస్సు పాస్ తీసుకున్నాడు. స్వప్నతో మాత్రమే బండి మీద వెళ్లేవాడు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తప్పు చేయకపోయినా మాటలు పడవలసి ఉంటుంది. శ్రీకాంత్కి అది ఎన్నోసార్లు చేదు అనుభవం అయ్యింది. ఓనర్స్ అనే మాటలకు చాలాసార్లు జాబ్ మానేద్దాం అనుకునేవాడు, వేరే చోట చూసుకుందాం అనుకునేవాడు. కాని ఈ గ్యాప్లో అద్దెలు కట్టుకోవటం, ఫ్యామిలీని పోషించటం ఎలా? స్వప్న కొడుకు గుర్తుకొచ్చేవారు. అంతే, ఆ ప్రయత్నం మానుకునేవాడు. మనసు చంపుకుని ఓనర్ ఎంత తిడుతున్నా అట్లాగే ఉద్యోగంలో కొనసాగేవాడు. స్వప్నకు ఇవేమీ పట్టేవి కావు. తను సంతోషంగా హాయిగా గడపడమే ఆ అమ్మాయికి తెలుసు. ఇంతలోనే శ్రీకాంత్కి యాక్సిడెంట్ అవ్వడం, కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం, 3 మంత్స్ బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ భారం అంతా ఒక్కసారిగా స్వప్న మీద పడింది. ఆసుపత్రి ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చాలా అప్పులయ్యాయి. స్వప్న శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నలిగిపోయింది. ఏం చెయ్యాలి, ఎలా గడపాలి అతలాకుతలం అయిపోయింది. ఉన్న 1 ఎకరం పొలం అమ్మేయమని సలహా ఇచ్చారు ఎవరో. కొడుకు గుర్తొచ్చాడు. గుండె తల్లడిల్లిపోయింది. అయ్యో, కనీసం పొలం కూడా మిగల్చిపోతే ఎలా అనుకుంది. చివరికి ఎవరో సలహా ఇస్తే ఇల్లు గడవక నెల క్రితమే ఈ షాప్లో సేల్స్ గర్ల్గా చేరింది. నాకు 4 రోజులు ఇంత కష్టం అనిపిస్తే మరి శ్రీకాంత్ అయ్యో ఎన్ని అవమాన దిగమింగుకున్నాడు నా కోసం. సాయంత్రం ఆఫీసు నుండి ఒక్కోసారి దిగులుగా వచ్చేవాడు. ఒక్కోసారి అసహాయంగా, ఒక్కోసారి నిస్సహాయంగా, ఇంకొకసారి విరక్తిగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చేవాడు. తను మాత్రం అతని మొహం చూసి రకరకాలుగా వెక్కిరించేది. ఒక్కోసారి ఏంటా మొహం అని చిరాకు పడేది కూడా. అయినా శ్రీకాంత్ తన్ని ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు. ఒక మనిషి తన కుటుంబం కోసం తన సంతోషాల్ని చంపుకుని, తన ఆత్మాభిమానాన్ని చంపుకుని ఇంత కష్టపడతాడా? ఇంత కష్టపడి బయటికి వెళ్లి సంపాదిస్తాడా? కంఠం నుండి దుఃఖం తన్నుకొచ్చింది. శ్రీకాంత్ మీద అంతులేని అనురాగం పుట్టుకొచ్చింది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఇంతలో, ఏంటి తల్లి ఎంతసేపు తింటావు అనే గద్దింపుకు వెనక్కి తిరిగింది. ఏంటా ఏడుపు? ఈ ఏడుపుగొట్టు మొహాలతో షాపులో ఉంటే మాకు దరిద్రం, చిచి అనుకుంటూ చిరాకుగా వెళ్లిపోయింది ఓనర్ భార్య. ఆమె మధ్యాహ్నం వస్తుంది షాపుకి. ఆమె అంటే స్వప్నకు వణుకు. కళ్ళు తుడుచుకుని ఓపెన్ కూడా చెయ్యని లంచ్ బాక్స్ని అక్కడే వదిలేసి కౌంటర్లోకి పరిగెత్తింది. 9 గంటలకి షాపు నుండి బయటబడి సిటీ బస్ ఎక్కి కూర్చుంది. రకరకాల ఆలోచనలు. ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చెయ్యాలా? చందమామలాంటి కొడుకు గుర్తొచ్చాడు. నిలువెత్తు ప్రేమస్వరూపమైన భర్త గుర్తొచ్చాడు. తన భవిష్యత్ ఏంటి? రకరకాల ఆలోచనలతో ఇంటి దగ్గర దిగింది స్వప్న. భర్తను చూసుకుంటానికి అతని అక్క వచ్చి ఉంటుంది తోడుగా. యాక్సిడెంట్ అయినప్పటినుంచి ఇంటికి రాగానే ఆడపడుచు చల్లని నీరు ఇచ్చింది. నీరు తాగి మనసు కొంత ఊరట కలిగింది స్వప్నకి. గబగబా వచ్చి కొడుకుని ఎత్తుకుంది. భర్త దగ్గరికి వెళ్ళింది. శ్రీకాంత్ ఆమెను చూస్తూనే, భోజనం చేయలేదు కదూ అన్నాడు. ఆమె తదేకంగా అతన్నే చూస్తుంది. అతని కళ్లల్లో సన్నని నీటి పొరని దాచుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ఎంత కష్టపెడుతున్నాను స్వప్న. అతని ప్రయత్నం విఫలమయ్యింది. కళ్ల నుండి నీరు బొట్లు బొట్లుగా రాలుతున్నాయి. ఆమె వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి పళ్ళ నిండా అన్నం పెట్టుకుని తృప్తిగా తిని కొడుకుని హత్తుకుని హాయిగా నిద్రపోయింది. శ్రీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది. పాత ఉద్యోగం పోయినట్లే ఇంకా. ఆ ఓనర్ ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడెలాగా, ఎక్కడ ఉద్యోగం చూసుకోవాలి ఆలోచనలో పడ్డాడు శ్రీకాంత్. ఇంతలో పక్కనే ఫోన్ మోగింది. ఎవరా అని ఫోన్ ఎత్తి చూస్తే అతని పాత ఓనరు. శ్రీకాంత్, ఏమీ అనుకోకయ్యా, నీకిన్నాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. నిన్నసలు పట్టించుకోలేదు. నువ్వు జాబ్ మానేసిన తర్వాత వేరే వేరే వాళ్ళు జాయిన్ అయ్యారయ్యా. కాని నువ్వు చేసినంత నిజాయితీగా, అంకితభావంతో ఎవరూ చెయ్యట్లేదు. ఏమీ అనుకోకయ్యా, నీ ఉద్యోగం నీకోసమే రెడీగా ఉంది, వచ్చి జాయిన్ అవ్వు అన్నాడు ఓనర్. శ్రీకాంత్కి ఎంతో ఆశ్చర్యమూ ఆనందమూ కలిగింది. అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు.
1: స్వప్న, స్వప్న, నువ్వింకా జాబ్ చేయవలసిన అవసరం లేదు. నన్ను మా ఓనర్ గారు పిలిచారు జాబుకు రమ్మని. ఈరోజు మంచిదేగా, జాబ్లో జాయిన్ అవటానికి వెళ్తున్నాను. బయటికి వెళ్లడానికి రెడీ అవుతున్న స్వప్న భుజాలు రెండూ పట్టుకుని కుదిపేస్తూ సంతోషంగా అన్నాడు శ్రీకాంత్. అవునా, సంతోషం అండి. మరి నేను జాబ్ మానేస్తాను అని వాళ్ళకి చెప్పి రావాలి కదా. నన్ను ఒక్కసారి అక్కడ డ్రాప్ చేయండి అన్నది.

0: అలాగే అంటూ వెంటనే రెడీ అయ్యి బండి ఎక్కించుకుని స్వప్న చెప్పిన అడ్రస్ కి వెళ్లాడు. లోపలికి రండి అన్నది స్వప్న. అక్కడ రెండు గదులు, ఒక పెద్ద వరండా ఉన్నది. ఆ వరండాలో నాలుగు మిషన్లు పెట్టి ఉన్నాయి. నువ్వు సేల్స్ గాల్గా బట్టల షాప్లో పనిచేస్తున్నానన్నావు కదా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా. ఇంతలో సౌమ్య నవ్వుతూ ఎదురొచ్చింది. బావుగారు బాగున్నారా? అక్కా నేను ఆ షాప్లో పని మానేసి 2 నెలలైంది. ఇక్కడ సిటీలో మహిళలకి సహాయం చేసే ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ల ద్వారా మేం మిషన్ నేర్చుకున్నాము. వాళ్ళు మా ఇద్దరికి చెరొక మిషన్ ఇచ్చారు. స్వప్నక్క తన బంగారు హారం ఉంటే దాన్ని అమ్మేసి ఇంకో 2 మిషన్లు కొన్నది. మిగిలిన డబ్బులతో అప్పులు తెచ్చింది. ఇప్పుడు మేం బట్టలు కుడుతున్నాము, మిషన్ నేర్పిస్తున్నాము కూడా. హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా మేము ఈ పని చేసుకుంటున్నాము. షాపులో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాం కూడా. మాలాంటి పెద్దగా చదువుకోని ఆడవారు స్వతంత్రంగా గౌరవంగా తమ కాళ్ల మీద తామే నిలబడాలని, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలని అక్క చెప్పింది. హారం అమ్మటం ఎందుకక్కా, వద్దు అని నేను అంటే అక్క అన్నది హారం కన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యం అని. నవ్వుతూ వెళ్ళిపోయింది సౌమ్య. కానీ స్వప్న, నువ్విలా కష్టపడటం నాకు బాధగా ఉంది అనబోతుండగానే గోరింటాకుతో ఎర్రగా పండిన తన పొడవాటి చూపుడు వేలుని శ్రీకాంత్ పెదవులకు నిలువుగా పెట్టి అన్నది. ఇంకా మాట్లాడవద్దు అన్నట్లు. శ్రీకాంత్ ఆమెలో వచ్చిన ఈ మార్పుకు, ఈ పరిపక్వతకు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అతని వంక చూస్తూ నీకు నేను తోడై ఉంటా అని మధురంగా నవ్వింది. ఆ నవ్వులో, ఆ కన్నుల్లో నిజంగానే నానమ్మ చెప్పినట్లు నిండు పున్నమని చూశాడు శ్రీకాంత్.
1: మీరు ఇంతవరకు నీ తోడుగా నేను కథానిక విన్నారు సమర్పణ శ్రీమతి మోహనా లక్ష్మి. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
3: కరెక్ట్.
4: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
5: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
6: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది. కంటి చూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండి రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది.

0: ప్రేగులను అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరింతవరకు విశేషాలు విన్నారు.
1: వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బొమ్మలిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో
5: ఆదర్శ పాఠశాల మధ్యల పర్వ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు మనమందరం విందాం. మొట్టమొదటిగా ఆదర్శ పాఠశాల గురించి మీకు ఒక కవితను వినిపించబోతున్నాడు ఎం వెంకటేశ్వరరావు, 6వ తరగతి.
6: ఆదర్శ పాఠశాల మా దేవాలయం, పిల్లలందరి ఆనందాలకు నిలయం. మా పాఠశాల మాకు పూల తోట, ప్రధానోపాధ్యాయుల మాట మా అందరికి ముత్యాల మూట. ఉపాధ్యాయులు వేస్తారు నవయుగానికి బాట, మా ఆదర్శం విజ్ఞానానికై వేట. కలిసి కలుపుకొని నడుస్తాం ప్రతిపూట, నవజాతి నిర్మాణానికి వేస్తాం పెద్దపీట.
5: చాలా చక్కగా చెప్పా వెంకటేశ్వరరావు. ఇప్పుడు మన ముందుకి ఒక కథతో రాబోతున్నాడు గొనగంటి వంశీ, 6వ తరగతి.
7: రంగాపురం అనే ఒక గ్రామంలో జయంత్ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ల అమ్మ అమల, వాళ్ల నాన్న కృష్ణ. జయంత్ బాగా చదివేవాడు, దేనిలోనైనా మొదటి స్థానంలో ఉండేవాడు. వాళ్ల అమ్మ నాన్న జయంత్ ఏమి అడిగినా ఇచ్చేవారు. జయంత్ పెద్దవాడు అయ్యాడు. అప్పటి నుంచి తాను తల్లి తండ్రుల మాట వినటం లేదు. చెడ్డవారితో స్నేహం చెయ్యటం, ఎక్కడైనా గొడవ జరుగుతుంటే తనకు సంబంధం లేకపోయినా అక్కడే చేరేవాడు. తనకు తెలియని ఊళ్ళకు వెళ్లేవాడు. ఒకరోజు మహబూబ్ నగర్ వెళ్లాడు. రోడ్డు మీద గొడవ జరుగుతుంటే తాను కూడా చేరి చూస్తుంటే పోలీసులు వచ్చారు. వాళ్లతో పాటు అతనిని కూడా తీసుకువెళ్లారు. జయంత్ వాళ్ల నాన్న ఎలాగో తెలుసుకొని జైలు నుంచి విడిపించుకొని తీసుకు వస్తుండగా వాళ్ల నాన్నగారు ఇలా బుద్ధి చెప్పారు. కథ నీతి: తన వారు లేని చోటను, చనవించుక లేని చోట, జగడము చోటన్, అనుమానమైన చోటను, మనుజునకు నిలువదగదు మహిళ సుమతి.
5: చాలా చక్కటి కథ వినిపించాడు. ఇప్పుడు మనకి స్మైలీ ఆడపిల్ల మీద ఒక చక్కటి కవిత వినిపించబోతోంది.
8: నేను ఆడపిల్లనే, అడవిలో రానునే. నేను ఆడపిల్లనే, అడవిలో రానునే. ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో రానై పుట్టడం మేలు అని ఎవరన్నారో గాని మహా బాగా అన్నారు. చిన్న విత్తుగా ఒదిగి వ్రట వృక్షంలా ఎదిగి ఎందరికో ప్రాణవాయువును అందిస్తుంది, నీడను ఆశ్రయాన్ని కల్పిస్తుంది, తన తదనంతరం తన తనువును దారపోస్తుంది. ఇంతకన్నా ఏ పురుష పుంగుడైనా ఏం చేయగలడు? అందుకే మరోసారి చెబుతున్నా, నేను ఆడపిల్లనే, అడవిలో రానునే. నేను మరుజన్మలోను ఆడపిల్లనే, అడవిలో రానునే.
5: మరి స్మైలీ

0: రాసుకున్న కవిత మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు హేమంత్ శ్రీనివాస్, అల్లూరి సీతారామరాజు ఏక పాత్రాభినయం మనందరికీ వినిపించబోతున్నాడు.
1: ఈ సర్వసంగ పరిత్యాగికి రాజును కావాలనే కోరిక రుదర్ఫర్డ్, నేనే కాదు ఏ భారతీయుడు రాజ్యాలు కావాలని రాజులు అవ్వాలని కోరుకోవటం లేదు. మీ దేశం నాగరికత నేర్వక ముందే మా దేశం నాగరికత నేర్చింది. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. మీకు బట్టలు కట్టుకోవడం రాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేచారు. అలాంటిది మాకు నువ్వు నాగరికత నేర్పుతావా? సీతారామరాజు వ్యక్తి కాదు, సామూహిక శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, భారతీయుల స్వప్నాన్నై, నా జాతి జన్లు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వాతంత్ర నినాద జయకేతనంగా నిలుస్తాను. వందే మాతరం. ఒరే రుదర్ఫర్డ్, ఒక్క సీతారామరాజు చనిపోయాడని ఆనందిస్తున్నావా? వందలాది సీతారామరాజు ఉద్భవిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీయుడిగా తయారవుతారు, మిమ్మల్ని అంతం చేస్తారు. వందే మాతరం. వందే మాతరం.
0: మరి అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఎలా ప్రకటించారో మనం హేమంత్ ద్వారా విన్నాం. ఇప్పుడు కార్తీక్ రెడ్డి మనకి లోభి అనే కథని వినిపించబోతున్నాడు.
2: అనగనగా ఒక ఊరిలో ఆనందరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఎంత ధనవంతుడు, అంత పిసనారి. తాను తినక ఎవ్వరికీ ఇవ్వకుండా ఎంతో సొమ్మును కూడబెట్టాడు. కూడబెట్టిన సొమ్మును ఒక కుండీలో పెట్టి ఎవ్వరూ చూడని చోట పాతర వేశాడు. ఈ విషయాన్ని తన ఇంట్లో వారికి కూడా చెప్పాడు. ఒకరోజు ఆనందరావు తతంగాన్ని చూసిన దొంగలు మాటు వేసి మొత్తం దోచుకుపోయారు. తన డబ్బును చూసుకోవడానికి వెళ్ళి తవ్వి చూసి కుండ లేకపోవడం చూసి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. సరికదా, ఆనందరావుకి తగిన శాస్తి జరిగిందని ఆనందించారు. ఈ కథ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన నీతి, పరహితము లేని సంపద ధరనెవ్వడు గూర్చునేని దక్కకపోవున్, మురుపెంబున జుంటీగలు మరికుడు ఒక గూర్చుతేనే మార్గము సుమతి.
0: పరహితము లేని సంపద ఎవరికి కూడా మనం దానం చేయకపోతే ఆ సొమ్ము చివరికి ఈ కథలో లాగా దొంగల పాలు అవుతుంది. ఇప్పుడు మనకి మనం జరుపుకోబోయే పండుగల గురించి మురళీ కృష్ణ తెలియచేస్తాడు.
3: దసరా వచ్చింది, పండుగ తెచ్చింది, నవరాత్రులు నవరసాలు, నవచైతన్య మణిహారాలు, శరత్చంద్రుని నవదీతిథులు, జంగల్ వల నవీన శోభలు, రంగుల పువ్వులు పాల పిట్టలు, స్వచ్ఛ జలాలు పాడి పంటలు, సమీవృక్ష లఘుపత్రాలు విజయధ్వజాల ఎగురవయ్యగా, అంతఃరావణ సంహారం, అధర్మానికి పరిహారం, విజయానికి సంహారం, ఏకమౌదం పరివారం, దీపాల వరుసలు, నూతన వస్త్రాల మెరుపులు, మహాతీయని పిండి వంటలు, ఆనందాల హరిబిల్లులు, వచ్చింది వచ్చింది దీపావళి, ఆనందమైన దీపావళి, రంగుల వెలుగుల దీపావళి, అమోఘమైన దీపావళి, కాకర పువ్వొత్తు చెప్పింది చిటపెటలాడొద్దని, చిచ్చుబుడ్డి చెప్పింది చిరునవ్వుతో జీవించమని, తారాజువ్వా చెప్పింది ఆశయాలతో దూసుకుపోమని, వెన్నముద్ద చెప్పింది సున్నితంగా వ్యవహరించమని, తపాసులతో టిప్పుటాపుగా పిల్లా పాపల కేరింతలతో జరుపుకుందాం దీపావళి, అద్భుతమైన దీపావళి.
0: మరి విన్నారు కదా మురళీకృష్ణ చెప్పిన పండుగ మీద కవితలు. ఇప్పుడు స్మైలీ మరొకసారి మన ముందుకొస్తోంది రుద్రమదేవి ఏకపాత్రాభినయంతో.
4: కాకతీయ రాజ్య విస్తరణాధికారి అయిన గణపతి దేవుని కుమార్తెను, రాయ గజకేసరి బిరుదాంకితురాలను, ఆంధ్రుల మొదటి మహిళా సామ్రాజ్ఞి రుద్రమ్మదేవిని, నిన్నటి వరకు మా సామంతులుగా ఉండి మా ముందు తల ఎత్తి మాట్లాడుటకు గజగజ వణికి నా యాదవరాజు మహాదేవుడు, మాపై తిరుగుబాటు లేవనెత్తటయా? ఏమా ధైర్యము లేక శ్రీ అని చులకన భావమా? నాటి నుంచి నేటి వరకు కూడా స్త్రీలపై చిన్న చూపు, అకృత్యాలు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ప్రతి మహిళా దీన్ని అరికట్టుటకు సంసిద్ధంగా ఉండాలి. ఆ యాదవరాజు మహాదేవుణ్ణి రాజ్య పొలిమేరల వరకు తరిమి తరిమి కొట్టుటకు సైన్యం సమాయతపరచండి. మహిళ అబల కాదు సబల అని నిరూపిద్దాం. జై ఆంధ్రమాత.
0: బాగుంది కదా ఏకపాత్రాభినయం. ఇప్పుడు మహి త్రినాథ్ రెడ్డి కష్టపడితే ఫలితం ఉంటుంది అని ఒక కథని మనకి వినిపించబోతున్నాడు.
5: అనగనగా బలిపూర్వ అనే ఊళ్ళో విజితానే పాపకు

0: తల్లిదండ్రులు లేకపోవడంతో అత్తే వద్దే పెరిగేది. గారాబంగా పెంచడంతో ఏ పని పట్ల శ్రద్ధ చూపించకుండా ఆటపాటలతో కాలాన్ని వృధా చేసింది. ఎలాగైనా పనులు నేర్పించాలని వాళ్ళ అత్తే ప్రయత్నం చేసింది. కానీ ఒళ్ళు వంచి ఏ పని మొదలు పెట్టేది కాదు. ఒకవేళ ఏ పని అయినా మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు వచ్చుకునేది కాదు. చివరకు ఆమె ఏమీ నేర్చుకోలేకపోయింది. ఆమెను పోషించిన అత్తయ్య కాలం చేసిన తర్వాత ఏ పని రాక చేసే ఓర్పు లేక వీధుల పాలైనది. ఈ కథ గురించి నేను మీ అందరికో నీతి పద్యం చెప్తాను, వినండి. తడవోర్వక వడవోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే, తడవోచిన నడలోచిన జడిపోయిన కార్యమెల్ల జేకూరు సుమతి.
1: వెరీ గుడ్. ఇప్పుడు మనందరి ముందుకు వస్తోంది ప్రసూన ఒక చక్కటి దేశభక్తి గీతంతో.

జనపదాలలో వనసీమలలో నగరంబులలో గిరి ప్రాంతాలలో జనపదాలలో వనసీమలలో నగరంబులలో గిరి ప్రాంతాలలో సమాజ సేవయ తన ధ్యేయముగా తలంచి తప్పించి వీరుల రమ్మని సమాజ సేవయ

0: భారత్ పిలిచిందో ఈ నవభారత్ పిలిచిందో అంటూ మనందరినీ చక్కటి దేశభక్తి గీతంతో ప్రసూన ఉత్తేజపరిచింది. ఇప్పుడు మనందరికీ పొడుపు కథలంటే ఇష్టం కదా, మరి ఒక పొడుపు కథ చెప్పబోతోంది శీలం శిరీష.
1: వంగ తోట నుండు వరిమళ్లలో నుండు జొన్న చేల నుండు జోద్యముగను తలుపు మూల నుండు తలపైన నుండు దీని భావమేమి తెలుసుకొనుడు.
0: పొడుపు కథని ఎవరైనా విప్పుతారా? ఆ శిరీష చెప్పమా.
1: ఈ పొడుపు కథకు సమాధానం ఈ పద్యంలోనే ఉంది. వంగ, వరి, జొన్న, తలుపు, తల అనే పదాల తరువాత వ్యవధానమిచ్చి చదివితే భావం ఇట్టే అర్థమవుతుంది. చూడండి, వంగ తోటను ఉండును, వరి మళ్లల్లోనూ ఉండును, జొన్న చేల నుండును, తలుపు మూల నుండును, తల పైనుండును.
0: చాలా బాగుంది. అంటే పొడుపు కథలోనే సమాధానం కూడా ఉంది. ఆ వ్యవధానం ఇచ్చి చదివితే మనకి ఆ సమాధానం అర్థమవుతుంది. చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు బడి నడవడి అని పాఠశాల గురించి ఒక చిన్న నాటకం వేయబోతున్నారు మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు.
2: హాయ్ సుమంత్, స్కూల్ కి చాలా జాలీగా వెళ్తున్నావు. పిక్నిక్ కి కానీ తీసుకువెళ్తున్నారా ఏమిటి?
3: లేదు రఘు, ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో చేరాను. ఆనందంగా చదువుకోవచ్చు, పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది, సాయంత్రం ఆడిస్తారు కూడా.
2: అవునా, మా స్కూల్ కి అసలు ప్లే గ్రౌండే లేదురా. నేను ఒకసారి మీ స్కూల్ కి వచ్చి చూడవచ్చా?
3: సరే రఘు, రేపు మా స్కూల్లో వనమహోత్సవం ప్రోగ్రాం జరుగుతుంది. నేను మా టీచర్

0: పర్మిషన్ అడిగి నిన్ను తీసుకువెళ్తాను.
1: రేపు నన్ను తీసుకువెళ్ళటం మర్చిపోవద్దు సుమంత్.
0: సరే రఘు, రేపు సిద్ధంగా ఉండు, బాయ్. గుడ్ మార్నింగ్ రా రఘు, నీకోసమే ఎదురు చూస్తున్నా.
1: సరే పద. సుమంత్, నీ క్యారియర్ ఏది?
0: క్యారియర్ ఎందుకు? స్కూల్లోనే మిడ్ డే మీల్స్ పెడతారు, చాలా బాగుంటుంది కూడా.
1: స్కూల్ కి నడిచే వెళ్దామా?
0: ఎందుకు, ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళవచ్చు, చాలా మంది ఫ్రెండ్స్ కూడా మనతో వస్తారు.
1: భలే ఉందిరా సుమంత్, వెళ్దాం పద.
0: రఘు రా, మా టీచర్ ని పరిచయం చేస్తాను.
1: అమ్మో టీచరే, టీచర్ అంటే నీకు భయం లేదా? నిన్ను కొట్టరా?
0: ఎందుకు కొడతారు రా రఘు, ముందు పర్మిషన్ తీసుకున్నానుగా. అదిగో మా క్లాస్ టీచర్ ఇటే వస్తున్నారు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: రఘు, ఎక్కడ చదువుతున్నావు?
1: దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నానండి.
2: సరే, ఈ రోజు నీ స్నేహితునితో పాటు జాగ్రత్తగా ఉండు, గొడవ చేయకూడదు. సాయంత్రం వన మహోత్సవంలో నువ్వు కూడా మొక్కలు నాటాలి.
1: సరే మేడం.
2: పదండి సుమంత్, బెల్లు కొట్టారు, క్లాస్ కి టైం అయింది.
1: సరే మేడం, థ్యాంక్ యూ.
0: ఒరే రఘు, ఇంటర్వెల్ లో నీకు నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను.
1: సరే.
0: రఘు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇతను నరేంద్ర, వాడి పేరు గిరి, వీడేమో హరి. పదండి, టాయిలెట్ కి వెళ్లి క్లాస్ కి వెళ్దాం. రఘు, ఏమిటి, టాయిలెట్ కి వెళ్లి వచ్చేటప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవా?
1: అయ్యో నాకు తెలియదే. సరే కడుక్కుంటాను. ఇంతకు ముందు నోటీస్ ఏదో వచ్చింది కదా, స్కాలర్షిప్ అంటే ఏమిటి?
0: చదువుకునే విద్యార్థులకు గవర్నమెంట్ ప్రోత్సాహకంగా స్కాలర్షిప్ పేరుతో కొంత డబ్బులు ఇస్తుంది.
1: సుమంత్, నీకు కూడా వస్తుందా?
0: నేను పోయిన సంవత్సరం NMMS పరీక్ష రాశాను. సంవత్సరానికి 6,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయట.
1: ఇప్పుడు స్కూల్ అయిపోయిందిగా, ఇప్పుడు ఆటలు ఆడుకోవచ్చా? అయినా మీ స్కూల్లో ఏమేమి ఆటలు ఆడిస్తారు?
0: కబడ్డీ, క్రికెట్, షటిల్, చెస్, క్యారమ్స్, ఒక్కటేమిటి, ఇంకా చాలా ఆటలు ఆడిస్తారు. ఆడని వారు మొక్కల సంరక్షణ చేస్తారు.
1: వాళ్ళేమిటి పోలీస్ డ్రెస్ లో ఉన్నారు?
0: అది పోలీస్ డ్రెస్ కాదురా, NCC యూనిఫామ్. 8th క్లాస్ నుండి ఇష్టమైన వారికి ట్రైనింగ్ ఇస్తారు.
1: మనం వెళ్ళి వాలీబాల్ ఆడుకుందాం.
0: అదిగో బెల్లు కొట్టారు, ఇంటికి వెళ్దాం. పదరగు,
1: వెళ్ళాలనిపించడం లేదు సుమంత్. మీ స్కూలు చాలా బాగుంది, ఇక ఈ ప్లే గ్రౌండ్ అయితే నన్ను ఇక్కడే ఉండిపోమంటుంది.
0: ఇక్కడే ఉంటే ఇంట్లో కంగారు పడతారు కదరా.
1: అది నిజమే. సరే ఏం చేస్తాం, వెళ్దాం పద. నాన్న, సుమంత్ వాళ్ళ స్కూలు చాలా బాగుంది, పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారు. సైన్స్ అయితే ప్రయోగశాలలో చేసి మరీ వివరిస్తూ చూపిస్తున్నారు. అక్కడి టీచర్లు చాలా ఫ్రెండ్లీగా ప్రేమగా మాట్లాడుతున్నారు. పెద్ద లైబ్రరీ, పెద్ద ఆట స్థలం, మొత్తానికి ఆ స్కూలు భలేగుందిలే.
3: అలా అంటావేంట్రా, లక్షలు లక్షలు కుమ్మరించి వాలకాలు వేలకాలు పట్టుకొని ఆ ప్రైవేట్ స్కూల్లో సీటు సంపాదిస్తే ఇప్పుడు వద్దంటావేంట్రా?
1: ఆ స్కూల్లో యూనిఫామ్, పుస్తకాలు అన్ని ఫ్రీ అంట. టాలెంట్ టెస్ట్లు రాయిస్తారంట, స్కాలర్షిప్లు ఇస్తారంట. గొప్ప గొప్ప వారంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారంట. నేను కూడా అక్కడే చదువుతాన్నానా?
3: లక్ష లక్షలు ఇచ్చే చోటలేంది, ఫ్రీగా చెప్పే చోట ఏముంటుందిరా? పైగా మీ స్కూల్లో ల్యాప్టాప్లపై పాఠాలు చెప్తారు, ఫారెన్ టీచర్లతో చెప్తారు, మరియు AC క్లాస్ రూమ్లు, AC బస్సులు.
1: వాళ్ళ స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్లు అన్నీ ఉన్నాయంట.
3: నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను గవర్నమెంట్ స్కూల్కి పంపించను. ఒక్కరోజు పంపించి నేను తప్పు చేశాను.
1: నాన్నగారికి ఇష్టం లేదనుకుంటా, ఏం చేయాలి?
0: రండిరా బడికి వెళ్దాం. హరి, ఎవరు నా స్కూటర్ గుద్దింది, చూద్దాం పదండి.
4: పద, వెళ్ళి చూద్దాం పదండి.
0: అరేరే, ఇతను నా స్నేహితుడు రఘురా, ఇతని కాలికి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. పద, హాస్పిటల్కి తీసుకువెళ్దాం.
4: నేను వెళ్ళి ఆటోను పిలుస్తాను.
0: డాక్టర్ గారు, డాక్టర్ గారు.
4: ఎవరితను, ఏమైంది, ఇలా తీసుకురండి.
0: ఇతను నా స్నేహితుడు రఘు అండి, స్కూటర్ గుద్దడంతో రోడ్డు ప్రక్కన స్పృహ తప్పి పడి ఉన్నాడండి.
4: నర్స్ రండి, ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. ఈ లోపల మీలో ఒకరు వెళ్లి వీళ్ళ తల్లిదండ్రులను తీసుకురండి.
3: బాబు, రఘు ఎంత పని అయ్యింది? ఎవరు బాబు మీరు? సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు.
5: పక్క రోడ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలం, ఆపదలో ఉన్న వారిని కాపాడాలని మా ఉపాధ్యాయులు చెప్తారు, అందుకే ఇలా సహాయం చేశాం.
3: మంచి విలువలు నేర్పే మీ పాఠశాలకు నడవడికే మీ క్యాంపెయిన్. పైపై మెరుగులు చూసే నాలాంటి వారికి పెద్ద కనువింపు. ఈనాటి నుండి మా రఘుని కూడా మీ స్కూల్లోనే చదివిస్తాను.
6: బడి నడవడి అని చాలా చక్కటి లఘురూపకం ఇప్పుడు మన పిల్లలు మనందరి ముందు ప్రదర్శించారు. ఇందులో ముఖ్యంగా పాత్రలు, పాత్రధారులు సుమంత్, లోహిత్ 9వ తరగతి, రఘు వీరకోటేశ్వరరావు 9వ తరగతి, మహి త్రినాథ్ రెడ్డి డాక్టర్ పాత్రధారి, తండ్రిగా వేసిన అబ్బాయి పేరు బాలాజీ 9వ తరగతి స్నేహితుడు.

0: గిరి హేమంత్ 9వ తరగతి. మరి ఇంత చక్కటి రూపకాన్ని మనకి అందజేసినటువంటి మన తెలుగు మాస్టర్ బాలాజీ గారికి ఈ సందర్భంగా మనందరం ఒకసారి చప్పట్లు కొడదాం. మనకి మణికంఠ ఒక చక్కటి నీతి కథ వినిపించబోతున్నాడు.
1: రంగాపురంలో దేవి లత అనే అక్కా చెల్లెలు ఉండేవారు. వారు పై చదువులకి ఢిల్లీ వెళ్లారు. అక్కడ రకరకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు. తెలుగు తప్ప వేరే భాష రాని వీరు మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. హిందీ ఇంగ్లీష్ వంటి రకరకాల భాషలు నేర్చుకున్నారు. ఏ విషయాన్నైనా తెలియజేయడానికి భాష సాధారణమని, భాషలు వేరైనా భావం ఒకటేనని, దానిని రకరకాల భాషల్లో చెప్పవచ్చునని తెలుసుకున్నారు. దీని గురించి ఒక నీతి పద్యం. కుండ కుమ్మమన్న, కొండ పర్వతమన్న, నిప్పులవనమన్న, నొక్కటి కాదే భాషలిట్టే వేరు, పరతత్వం ఒకటి విశ్వదాభిరామ వినురవేమ.
0: మన భావాన్ని వ్యక్తం చేయాలంటే భాషని మనం ఉపయోగించాలి. కనుక మీ అందరూ కూడా ఇప్పుడు మణికంఠ చెప్పినటువంటి ఆ చక్కటి పద్యం ద్వారా నేర్చుకున్న నీతితో మనకొచ్చినటువంటి భాషని చాలా చక్కగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించగలగాలి. లెక్కలు చెప్పే మాస్టారు తెలుగు పండితుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఒక చిన్న కవిత ద్వారా విందాం, ఆనందిద్దాం.
2: సంకటంబులు తీర సంకలనంబును వ్యసనతటిపోవ వ్యవకలనము, సంకటంబులు తీర సంకలనంబును వ్యసనతటిపోవ వ్యవకలనము, గుణరాశిగానొప్ప గుణకారమును నేర్వు భాగహారం నేర్వు మోగుకాక, గుణరాశిగానొప్ప గుణకారమును నేర్వు భాగహారం నేర్వు మోగుగాక, గణిత శాస్త్రమునందు గుర్తులై చెలగెడు ప్లస్సు మైనస్సును లెస్సగాను, గణిత శాస్త్రమునందు గుర్తులై చెలగెడు ప్లస్సు మైనస్సును లెస్సగాను, ఇంటు డివైడెడ్ బై నిష్టంగా నేర్వుము, ఇంటు డివైడెడ్ బై నిష్టంగా నేర్వుము, ఈ విషయం ఆల్జీబ్రకు వెన్నెముక్క, ఈ విషయం ఆల్జీబ్రకు వెన్నెముక్క, భౌతికాది సకల శాస్త్రభూమికి ముఖ్య భూమికై రాజులు గణితవాణి, భౌతికాది సకల శాస్త్రభూమికి ముఖ్య భూమికై రాజులు గణితవాణి నేర్వుము, అది ఎనిను నిల్పు నన్నింట నగ్రిమంబు, అది ఎనిను నిల్పు నన్నింట నగ్రిమంబు, కాన నేర్వుము శంకర గణితగతులన్, కాన నేర్వుము శంకర గణితగతులన్.
0: బాగుంది కదా. మరి గణితం మనందరం ఈ రకంగా నేర్చుకుంటే ఇంకా ఆనందంగా కష్టపడకుండా ఇష్టంతో నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఆదర్శ పాఠశాల మద్దుల పర్వ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
3: నా పేరు రాంపిల్ల భువనశ్రీ. నా గురువు గారి పేరు శ్రీ వెంకట్ గారు. నేనిప్పుడు బాలలం బాలం గేయం పాడతాము.

0: కృష్ణ లీలలం. నేనిప్పుడు ఒక పద్యం చదువుతాను. ఉప్పు కప్పుడంబు నక్క పోలిక నుండు చూడ చూడవిచ్చిన జాడవేరు పుంశులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ.
1: మన చిన్నారి భువనశ్రీ కథ కూడా చెప్తుందంట, విందామా?
0: అనగనగా ఆ కుక్కడం ఉంది. ఆ కుక్కడమ్మ మంచిగా ఇల్లు కట్టుకొనింది. ఒకరోజు రాత్రి బాగా గాలి వాన వచ్చింది. అప్పుడు చెట్లు గూళ్ళు పడిపోయి పక్షులన్నీ వచ్చి కుక్కడమ్మ కుక్కడమ్మ తలిపితే మేము వర్షానికి తడిసిపోతున్నాము అని చెప్పాయి. లోపలికొచ్చి పడుకోండి అని కుక్కడమ్మ చెప్పింది. రాత్రి తలుపులు వేసుకొని పడుకుంది. కొంచెం అయ్యాక గుంటునక్కొచ్చి కుక్కడమ్మ కుక్కడమ్మ తలుపితే నేను వర్షానికి తడిసిపోతున్నాను అంది. కుక్కడమ్మ ఎవడు అంది. నేను నక్కనే అంది. వర్షానికి తడిసిపోతున్నా అంది. లోపల ప్లేస్ లేదు పడుకోవడానికి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఎత్తుక్కొని పడుకో అంది. అప్పుడు నక్క చెప్పింది, ఇంకెక్కడో దూరంగా ఉన్నాయి, వాళ్ళైతే ఇవ్వరు, నువ్విస్తా అని చెప్పింది. అప్పుడు సరే అని లోపలికి వచ్చి ఇడుక్కొని పడుకుంది. కొంచెంసేపు అయ్యాక పటుక్ పటుక్మని సౌండ్ వచ్చింది. కుక్కడమ్మ లేచేంటిది అని నాకు బాగా అడిగింది. నేను సంతకెళ్ళి పకోడీలు తెచ్చుకున్నా అని చెప్పింది. అట్లా పడుకుంది. మళ్ళా కొంచెంసేపు ఆగిన తర్వాత పటుక్ పటుక్మని సౌండ్ వచ్చింది. అట్లా కుక్కడమ్మ లేచి ఏం తింటున్నా అంటే, నేను సంతకెళ్ళి జంతుకులు తెచ్చుకున్నా అవి తింటున్నానండి పడుకున్నాడు. పొద్దునైంది. అప్పుడు కుక్కడమ్మ మేము వెళ్ళిపోతాం, గూడు కట్టుకోవాలి కదా మేమందరం అని అంటాయి. సరే అని అంటుంది. అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు కుక్కడమ్మ బుట్ట వైపు చూసుకుంటే బుట్ట ఖాళీగా ఉండేది. ఆగండి ఆగండి, నా గుడ్లు అయ్యి ఎవరు తిన్నారు అనేది. నేను తినలేదు నేను తినలేదు అన్నది. నక్క కూడా నేను తినలేదు అన్నది. అప్పుడు అట్లా కాదు, మీ చెరువు దగ్గరికి పడండి, ఒక్కొక్కరు వచ్చి రెండుసార్లు ముంగి ఎగిరిపోండి అంది. అన్నీ వచ్చి ఒక్కొక్కసారి రెండుసార్లు ముడిగి వెళ్ళిపోయాయి. అప్పుడు లాస్ట్కి నక్క మునిగింది. నక్క నీటిలోకి వెళ్ళిపోయింది.
1: ఇప్పుడు ఒక బృందగానం.

0: తెలంగాణ మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ఆకుపచ్చని కోరికలు నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు. సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, వెన్నకోట విజయరామ్, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.
1: బాగా దిగో, చెట్టు దిగురా, తోటవాడు
2: వచ్చేస్తాడ్రాయనుకున్నాను. చంద్ర తక్కువని చాకు పెట్టి గట్టిగా లాగానో లేదో, ఎలా మొత్తం పడింది. ఎవ్వరూ గొడవ చేయొద్దు
1: బాబోయ్, చీకటి పడిపోయిందిరా, మా అమ్మ తిడుతుంది, నాన్న కూడాను.
2: ఎవర్రా నాన్న కదా, ఇక్కడ కూతురు ఏడు, లేకపోతే కొబ్బరి చెట్టు ఎక్కించి నువ్వు గెలబడ్డాక పారిపోయేది నువ్వు ఒక్కటేనా? చెట్లు మాక చంపేస్తాను, అందరూ తలో రెండు కాయలు తీసుకుని మరీ పోండి.
3: ఇక్కడ కుర్ర పీనుగులతో సమానంగా ఆడుతున్నావా? అది అర్జెంటుగా
2: బావా, వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బావా, తడిసిపోదాం.
3: పూరాగా తడిసి కాదు, మునిగి చచ్చాంలే. తండ్రికి కర్మ చేయాల్సిన వాడివి, ఇంకెంత తడవకుండా అయింది. మీ నాన్న చచ్చిపోయాడు.
2: వేస్తుంది బాబా, రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళాడని వచ్చేస్తాడని అమ్మ చెప్పింది.
3: యాక్సిడెంటే మనకి.
2: నాన్న
4: పరిగెత్తకు, నేను వస్తున్నాను.

0: అద్వైతమయ్య తాతగారు ఉన్నారు, అన్నయ్య గారు జగపతి ఉన్నారు, కుర్రాడైనా రాఘవుడున్నాడు. ఎన్ని చిక్కులు వచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది. 12వ రోజుని ఇలా ప్రస్తావించాడేమిటా అని మీరేం అనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలని ఉంది.
1: అలా అనుకుంటే ఎలాగ తమ్ముడు గారు? మామయ్య గారు ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అర్ధంతరంగా చనిపోతారని కలగన్నావా? పేకాటలో 2 రోజులు ఏకధాటిగా కూర్చోవడమేమి, ఆ స్టేకులేమి, రూపాయిను కుమ్మరించాలనేసరికి గవర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి, అయ్యయ్యో ఘోరకలి.
2: నలుగురు కూతుళ్ళను కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఈ పట్టీకి పులి అనిపించుకుని ఈ కుర్రవెధవ రాఘవుణ్ణి అనాథన చేసి వెళ్ళిపోయాడు బాబు మీ మామగారు. ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సాగుబాధ కంటే వ్యవహారాలే ముఖ్యము.
0: తప్ప తాతగారు, దుఃఖం దిగమింగుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్పచెప్పకపోయినా బాధ లేదు, కానీ అప్పులు అంటగట్టకూడదు కదా.
2: ఆయన కామేశం, చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు, సంతోషం.

0: తాతగారు, ఒక్క సంగతి నన్ను మనవి చేసుకునివ్వండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురు ఉండగానే చేసేయమని నేనే కోరాను.
1: మనిద్దరి తర్వాత అన్నులకు సమస్యలు లేవండి. వారు హాయిగా ఒకరు ఇంజనీరు, ఒకరు డాక్టరు, లక్షలు ఆర్జించుకుంటూ రాష్ట్రాంతరాలు దేశాంతరాలు వెళ్ళిపోయారు. మీది వ్యవసాయం, నాది అక్కడికొస్తుందో పడదొస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే, అప్పులు ప్రోనోట్ల బాధలు మనకే, పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్నీ మనకే.
2: బాబు, మీరు ఉభయలు విషయానికి వస్తారా?
1: రాక తప్పదు.
2: మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు.
1: పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి.
2: సరే, వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి, భూములు కూడా కొంతమేరకు వాచా గాని పత్రాల ద్వారా గాని తాకట్టుల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది.
1: మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుస కన్నా ప్రస్తావించి ఉండొచ్చు ఆయన, తర్వాత కనుక్కోవచ్చులేండి.
2: కామేశం బాబు, పులులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యతను వహించవు. దానికేం తెలీదు, తెలిసిందేదో నాకే తెలుసు.
0: మరి ఇంకా సమస్య లేదు. మా మామగారు చేబదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చులేని అడిగేవాడిని కాను. కాస్తో కూస్తూ అయితే పోనీ అని అనుకోవచ్చు. నిన్న రాత్రి లెక్కలు చూస్తే 125,000 పైచిలుకు తేలింది.
1: ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు. పెద్దలుండగా తేల్చేద్దామన్నాను.
2: జగపతి అన్నగారికే కాదు, నాకు 25,000 బాకీ పడ్డారు. అటు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసిపెట్టారు. ఇక దానాలని ధర్మాలని, గుళ్ళని గోపురాలని, ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు.
1: ధర్మకర్త అంటే గుర్తొచ్చింది, గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు, దాతలిచ్చిన కొంత జవహరి మాట ఏమిటి అని వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ మెంబర్లు వచ్చి కూర్చున్నారు. ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు సప్పులు తీరిచేస్తున్నట్టు ఆయన రాఘవుడి చేతికి చిప్ప ఇచ్చి ముష్టికి పంపేయొచ్చు.
2: చూడండి, రాతకోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు.
0: మాట అంటే పోయేది కాదు తాతగారు, అబద్ధాలు మా వంశంలో లేవు.
1: అబద్ధాలు వంశాల్లో ఉండవు నాయన, ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి.
2: అరే, వీడేడి రాఘవుడు?
1: మీరుంటే చాలండి, మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా, ఏం చేద్దామో చెప్పండి.
3: ఆగు, రాఘవ, తప్పు కదూ, గోదాట్లు దూకేద్దామని ఇంటికి పద. ఇంత చదువుకొచ్చావు, ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగనైనా దుఃఖం కష్టం అవమానం వీటిని తట్టుకొని నువ్వు లోకంలో బతకాలి. అవసరమైతే కుట్టుకు తిని బతకాలి. ధర్మాజీరావు పంతులు గారి కొడుకు పిరికి చావు చావకూడదు నాన్న.

0: ఎవరండి, ఎవరు కావాలి?
1: మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి.
0: మీరా?
2: మాట మాట మాట మాట మాట.
1: రాఘవ గాని ఇక్కడికి వచ్చాడా?
0: ఏమో నాకు తెలీదు. అమ్మా అమ్మా, వాడి చిన్నబావు గారు వచ్చి రాఘవ గారు ఉన్నాడా అని అడిగారే. నువ్వు చెప్పలేదు కదా. వద్దన్నావు అమ్మా, చెప్పలేదు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. సరే, నేను మాట్లాడతాలే. దండా నల్లుడు గారు, ఏమో ఇలా వచ్చారు?
1: చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను. మాట్లాడే టైం లేదు. రాఘవుడు ఇక్కడికి వచ్చాట కదా, తీసుకువెళదామని వచ్చాను.
3: రాఘవ ఇక్కడ లేడు.
1: ఎవరి తింటికి పంపించావు?

0: అమ్మా రాఘవుడు నీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పెరటి తలకు తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మా
1: ఎక్కడికి వెళ్ళాడు బిచ్చమహా, ఎందుకు వెళ్ళనిచ్చావే?
0: వాళ్ళు ఏం చేస్తారో ఏమో. ఈశ్వర నేనేం చేసేది?

హలో విఠల్ గారేనా? నేను శ్యామ్ చందని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాటేమిటి? ఆహా, మీరే పట్టుకొచ్చారా? గుడ్ గుడ్ ఇండివిజువల్గా దూసుకుపోయేట్టున్నాడే. అబ్బే మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీలో అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను. ఓసారి నా దగ్గర పంపండి. వాయిస్ మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ.

0: Jimmy? Mr. Rockefeller, what can I do for you?
1: You can't do anything for me, sir, because I came here to do something for you.
0: Is it? Fine, fine, fine. Where are you coming from?
1: I'm from this city, Calcutta.
0: I mean, your native state,
1: or place, or what you please. I was from Andhra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, religion, or perhaps caste also.
2: Wonderful, wonderful. You are from Andhra?
1: No, sir. I was.
0: Ah, నీకు నాకు మధ్య ఈ ఇంగ్లీష్ ఎందుకయ్యా బాబు? నేను తెలుగు వాడినే. శ్యామర్తి చంద్రరామనల్లా శ్యామ్ చంద్ర అయిపోయాను. నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి గ్రాడ్యుయేషన్ చేసావా?
1: అవును సార్. మీరు తెలుగు వారే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడే మన్నించండి.
0: విసురంటే గుర్తొచ్చింది
1: సార్,
0: నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు.
1: ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకొని వాళ్లే వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అని ఊత పదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
0: ఫైన్ ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. చాదస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? మీ ఫ్యామిలీ అది?
1: ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదంత గొప్పదైనా సరే. మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు సార్. 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాను. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు. He is my friend, philosopher, and forever he is my guide.
0: Avesham, akrosham, adarsham, anni nilo unnai, Mr. Rahav.
1: Sir.
0: Paiki ravalante muchyam 3 sutralu gurtunchuko.
1: Cheppandi sir.
0: Vyaparam.

0: వ్యవహారాన్ని బాగా అనుమానించు
1: సార్,
0: నిదానించి నిర్ణయించు. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాడ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని చురుకైన పనిని ఆశిస్తాను. నాకు నియంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడో తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లు నాలుగు ఉండాలి, పక్కన ఫోన్ ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
1: సార్.
0: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, కొన్ని గంటల్లో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయి, నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
1: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
0: ఇచ్చాను, నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఇస్ బిజినెస్. మెళుకోవలు ఎరిగి బతికావో పెరిగావు అన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ బీ యాజ్ యూ ప్రామిస్డ్.
1: సర్టెన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: మహారాజ్ నన్న కట్టెలా విడిచి వెళ్ళిపోయాను నాన్న. రాఘవ్ నిర్వహించవలసిన పితృతిథి ఈ కాడికి వచ్చింది. ఇలా నాకు బతికై పొందనుకోలేదు నాన్న. నాది
1: పార్వతి, పిల్లాడి కోసం వచ్చిన ఒక చేయం లాభం చెప్పమ్మా.
2: నా మాధవిని భూపిక పట్టు.
1: రాఘవుడు ఎప్పుడు ఒకప్పుడు వచ్చి తెరతాడమ్మా.
2: ఈ ఇంటిని వదిలాగో, నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు.
1: అల్లుళ్ళన్న అల్లుళ్ళు కాలి ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు.
2: కానీ కొంపా కంపా దక్కిన చాలు నీకు అమ్మా. నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడు ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా, తన ఆస్తి మీద హక్కున్నా, ఏడేళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా? కనుక మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం.
0: కూతుళ్ళు ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళి చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేనన్న. ఈ అమ్మకాలు అప్పులు నాకు అర్థం అవ్వలేదు నాన్న. మనసు చచ్చి బతుకుతున్నాను.
1: పుచ్చినట్టు బతుకు, చచ్చిన ముగిల్ని తలుచుకు ఎదరవడానికి బ్రతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగల్ని ఈడ్చి తంతే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే ఆయన బస్సు దొరకదు, వస్తా.
0: మంచిది నాన్న. గుట్లో దీపం పెట్టించాను, చౌరం ఎంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది.

0: Raghava.
1: Yes.
0: Meet Mr. Sundararajan. A brilliant boy.
1: Yes, sir.
0: Sundararajan, meet my son Indra. మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో.
1: 8 ఏళ్ళు సార్.
0: దట్స్ మెటీరియల్. విద్యను నేర్పి నన్నే మించిపోయి

రేటింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు, స్టాక్ ఎక్స్చేంజీల్ని దున్నేస్తున్నాడు, కొన్నాళ్ళు పోతే నన్నే దూచేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏడుకోని వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను అల్లుణ్ణి.

అడుగు, మా విఠల్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యు హావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ. వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో. 11:00 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: సుందరరాజును తగిలేదే డాడీ.
1: సుందరరాజునా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాను కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? వెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్?
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరే వర్రీ కాకండి. దాస్ కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు.
1: వెరీ గుడ్, బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
0: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా, అవతల ఆ వైపున జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు.
0: అవును, ఖన్నా.
1: అతనితో మన సదరన్ నెట్వర్క్ కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అయ్యేమో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెబుతాడు.
0: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
1: ఈ దాసీ కనిపించడు, మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్ళే దశలో పెట్టేస్తారు.
0: డాడీ, నీ వయసు ఎంత ఇప్పుడు?
1: ఎంత అనుకుంటున్నారా?
0: 52 53.
1: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
0: ఏమి లేదు, ఇప్పటికే ఇంత చేదస్థం అయితే ఎలా కాని.
1: చేదస్థం కాదురా, అతి జాగ్రత్త. అదిగో దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
2: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
1: బాయ్.
3: మీరు వస్తారనుకోలేదు సార్ పొద్దుటే. విఠల గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
1: గుడ్. ఆ ఫైల్ ఇలాగే డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
3: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంట్, 2 కుర్చీలు వేయించాను, అక్కడ కూర్చుందిరు గాని సార్. ఈ ఎండలో తిరగడం
1: చూడవా? ఎండలో తిరగడం ఇష్టమే, మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
3: రేపు సాయంకాలానికి సైట్ లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
1: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
3: అలాగే సార్.

0: ಈ ಬೇರೆ ಭಾಗ ಗೊತ್ತು. ಕಂದ ಕಣ್ಣು ತಾಂಬೂಲಂ ಪೆದವುಳು ಕೊದ್ದಿಗಾ ನೆರೆಸಿನ ವಂಕೀಲ ಜುಟ್ಟು ಮರೇ ಮರೇ ಇನ್ನೇಳ್ಳ ತರವಾದ ಎಂಟು ಉತ್ತರವೂ ಏಮಂತಂದಿ
1: ನಾಯಿನ ರಾಘವ ఈ చరణించి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది కనుక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తి రీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసినది తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచు ఏదో అంటారట. ఆ పేర్లు నాకు రావు. వారు మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు. మీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969లో కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకి అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
0: చంద్ర
1: ఉందనా మరి అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటే కాలం చేశారు. ఒక్కసారి వస్తే సకలు మాట్లాడుకోవచ్చు.
0: చూసాను

జ్ఞాపకాలు. ఏనాటి కోనసీమ, పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి, అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది. అరటి తొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి. ఇంకా ఇంకా వెనక్కి కాలం ఈ తాలాటలు, తులసి ఆకులు కొబ్బరి నీళ్ళు కలిపి తాంబూలు.

పండ్లు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి. అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్ళలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిడి వాసన వేసే చేతులు, బురద కళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల విర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు, ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు.

0: సార్?
1: అవును సార్.
2: ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు.
1: కలేదైనా వచ్చిందా?
0: మరి అదంతా కలలాగే ఉంది.
1: ఏమిటి సార్, మంచినీళ్ళేనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు?
0: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
1: తప్పకుండా సార్.
0: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
1: మరి ఫ్లైట్ టికెట్ అది
0: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావాలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్ గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏం, ఇన్నేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ ఎన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవరికీ తెలీదు, ఇండస్ట్రియలిస్ట్ గా కూడా తెలిసే అవకాశం లేదు.
0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీర్నిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
0: నీ ఇష్టం. కాశీ మజిలీ కథలో లాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠల్ ఏమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది. ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

0: తెలుసు, పుల్లాంటి ధర్మాజీరావును బొగ్గనెట్టేసింది. నింత సక్కుయ్య 10 ఎకరాల తోట ముక్క చుమ్ము ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు. జామ్మని రోడ్డుకు ఆనుకుంది తోట, దాని తోట దాటి వస్తే గాని మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ ఎడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్లోకి లింక్ అడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్టం సడేసామనుకో, ఏదో కట్టానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళ. ఎవరన్నా ఒకరాజు ఏళ్ళు చెప్పు అమృతవల్లికి, తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమను, కాదంటే దత్తావేలు సరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎవరా నోకరాజు ఎల్లు. ఇదే కదా ఇల్లు, ఇది ఏం మారలేదు.
1: ఎవరది
0: నువ్వు?
1: లోనికి రండి.
0: నువ్వు చంద్రవదన కదా?
1: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరు పోల్చుకో చూద్దాం.
1: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను రాగలని. వచ్చాడు రాఘవ గారు.
1: ఎన్నాళ్ళకిరా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా అమ్మ? నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
0: లంచ్లు, డిన్నర్లు, బ్రేక్ఫాస్ట్ నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసాను. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
1: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
2: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
0: అమ్మా, నేనమ్మా రాఘవని. రాఘవని
2: రాఘవి మా నాయనే. వచ్చావా నాన్న?
0: వచ్చామా?
2: ఉత్తరం ఒక రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషిని వచ్చావా నాన్న?
0: వచ్చామా
2: నాన్న? చూసావా, ఎందుకో ఇలా ఉన్నాను నాన్న. ఏమనుకోకు నాన్న, చిన్నప్పుడు చదువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
0: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు, మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
2: నాయనే, మా రాఘవుడి.
0: రాఘవుడినేనమ్మా.
2: నాన్న, అన్నం తిన్నావా?
0: తింటాలే అమ్మా, నువ్వు అలా కూర్చో, ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
2: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. రెండు పూటలు ఎండి వెళ్ళు.
0: 10 రోజులు ఉంటా, చాలా. మీరెవరైంది అప్పుడే ఎవరికి చెప్పకూడదు.
2: అలాగే నాన్న, అలాగే.

0: బాబాయ్ బాబు కామేశం గారే, జగపతి గారు కూడా తెసేశారు. రాండి రాండి రాండి రాండి రాండి.
1: నోకరాజా కొబ్బరి బొండాలు కొట్టించా.
2: అబ్బే ఏమొద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
0: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట.
2: చిన్న

0: ele quis treino ante. Yeti Sangatun Chapande, Hyderabad annaru, Pune annaru, edo meeru vasayyesi kalisotte man area lo battery leguddi anukunnan.
1: Ade matladadamani tammudu garu antunnaru.
0: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచడు రూపాయలు ముందు పడవగలిగింది మీరే. లౌక్యాలు దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
1: హైదరాబాదు ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
0: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట. అది మనకే తెలుసు.
1: మరి ఇకనే ముందుకు పోవడమే
0: చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు. అదేదో పద్ధతి అనుకుని కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టిని మనకు పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు. అక్కడే చిన్న మెలికి ఉంది. మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకి ఎక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము. కామేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చినెత్తురు తాగే ఓడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాశికం అంతే. అమ్మమ్మమ్మమ్మ అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి, ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు. సర్లేవయ్యా బాబు, చెప్పండి.
1: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి. ఫ్యాక్టరీలు, గిక్టరీలు, షిప్పింగ్ ఏజెన్సీలు ఓ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు రెండు ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
0: అడెవడు మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
2: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావమరిది రాఘవరావు.
0: అప్పుడిప్పుడు పారిపోయిన కుర్రాడా? అబ్బా అంత పెద్దోడయ్యాడనమాట. ఏటంటాడు?
1: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు అట్టుపుట్టాలు పెళ్లగిస్తున్నాడు.
0: శాబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి సాధ్యతం కాదు గనక అడు గొడబెడితే సిక్కేనే. అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోను, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి. తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రికమండేషన్, పులిని మేకని పాలు తాగించినట్టు చేశాని అనుకో, ఆ మృతువాలి గొడవ తీర్చేస్తావా?
1: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుందేమిటి?
0: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గారా, జగపతి గారికి కూడా బుర్రపేం చేశావే. ఇందువల్ల నాకే తొరిగేది,
2: ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళ పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం, అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం ఎలా ఉంది.
0: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
1: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.

పనులేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయో పడిలో పడ్డా పర్లేదు. ఓరు నోకరాజో, ఐగాల్ నిద్దరిని బండి కట్టి ఇంటికాడ దించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ప్యాట్రీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, డెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: అదిగో ఆ హద్దు చూసావా, అంతవరకు గవర్రాజు గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి నీళ్ళైపోయింది. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడో తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
0: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
1: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
0: ధనాశ అలా ఆలోచించనివ్వదు
1: చంద్ర. నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చూస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఎముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
0: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
1: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
0: ఏమో రాక్షసుడు అసాధ్యుడు, ఆయన లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
1: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
0: 10 రోజుల్లో 5 రోజులు అయ్యే పోయాయి, మరో 5 రోజుల్లో వెళ్లే పోతావు.
1: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఉంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు.
3: ఆ నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవ గారి కాళ్ళ మీద పడి, ఒరే తప్ప ఇందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని, గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ళ నాన్నది వీరికి అప్పగించేద్దాం.
4: బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా, ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే. ఎలా ఉంటుంది కదా,
2: బేషుగ్గా ఉంటుంది. మనం మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు, బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
3: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు, తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా, లాగండి చెప్తాను.
5: రాఘవా,
1: ఏమ్మా
5: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
0: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
1: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
0: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
1: అదే ఇప్పుడు అంటున్నాను, ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి.
5: నానాయనా, చల్లని మాట అన్నావు. నువ్వు అది చేస్తే నీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు
1: అమ్మా.

0: అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
1: రాకడు
0: చంద్ర.
1: ఓ మీరా?
2: అవునమ్మా, నేనే రాఘవుడు.
0: ఎవరా రాఘవుడు?
3: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
4: కోర్టులు కేసులు నోటీసులు ఏమీ వద్దు.
2: అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను, కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
0: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
2: లెక్కలు దస్తావేజులు బంగారాది వస్తు వివరాలు ఇవి ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం. నోకరాజు, ఎన్నావంట్ర కథ? చంద్రవదని ఇంటో దిగిన ముసలాయన ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పేచచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది, పైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్.
0: ఉండు ఒకసారి, బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ప్యాట్రీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొస్తాడు? ఆ పొజిషన్లో మనం ఉన్నా అంతే కదా. ఇద్దరు ఎదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఎటువంటి చెయ్యాలా? సేద్దరి

0: అది కది అలాగన్నారు బాగుంది.
1: ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను కానీ నా దారికి మీరు కానీ అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
2: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
0: దేవుడు నా పిల్లాన్ని పిల్లదాన్ని అట్టుకుపోయాడు.
3: నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు, తీసుకో
0: పది ఇటో అటు.
2: ఫ్యాక్టరీ ఎవ్వరం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
1: అయితే గొడవలేదు, మీ భూములు మీకే అట్టబెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోడగొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
0: మీరే తీసుకోండి.
1: అలాగే, సంతోషం.
4: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
5: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
4: ఇదేమిటమ్మోయ్, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
5: అవును, మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో 3 సూత్రాలు చెప్పారట.
4: ఏమిటో అవి?
5: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకు ఉన్నాయన్నమాట.
4: డాడీ చాలా జాగ్రత్త మనిషి అమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
0: నోకరాజు, చేతులు కడుక్కున్నాను రా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతూనే ఉందరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడు రా.
5: వ్యాపారాలు కొడుకులకిచ్చేస్తావా?
1: మీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ

పచ్చదనంలోకి, పసితనమంత అందమైన పచ్చని లోకంలోకి రావాలని ఉంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలని ఉంది. భవనాలు విడిచి పల్లెవాకిట్లోకి రావాలని ఉంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసే తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగలించుకొని హాగమరిచి నిద్రపోవాలనుందమ్మా.

ఇంతవరకు ఆకుపచ్చని కోరికలు నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ శ్రీరామోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్విఆర్ సాంబశివరావు, శ్రీ రామోహన్ రావు, జె సదాశివరావు, ఎంవిఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్ రావు, బోయినపల్లి రామారావు. శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమం. మరి యువలయలో నేను అడిగే ప్రశ్నలకి మీరు వెంటనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ని పంపించేయండి. మీరు పంపించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఏంటంటే 0866-24-888-12. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని పంపించేయండి. మరి యువలయ కార్యక్రమంలో ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అనేది నా ఫస్ట్ రీకే క్వశ్చన్.

మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ని వెంటనే పంపించేయండి వాట్సాప్ ద్వారా. మరి ఈలోపు ఒక పాట విందాం. ఆది చిత్రానికి మల్లికార్జున్ సునీత గానం వింటారు, సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్.

మరి ఇవాళకి తిరిగి స్వాగతం. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అని అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే కరెక్ట్ గా పంపించారు చాలా మంది. ఎవరెవరు పంపించారు చూద్దాం. కాకినాడ జిల్లా దుర్గడ నుంచి మాణిక్యాలరావు కరెక్ట్ గా పంపించారు ఆన్సర్ ని. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోల్ రామకృష్ణ కరెక్ట్ గా ఆన్సర్ ని పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్ గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఒంగోలు నుంచి లక్ష్మి సరైన సమాధానాలు పంపారు. ఒంగోలు నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్ లంక నుంచి కరెక్ట్ గా పంపించారు. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. న్యూఢిల్లీ నుంచి కళాధర్ రైట్ ఆన్సర్ పంపారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ పంపించారు. గణపవరపు మల్లేశ్వర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ గా ఆన్సర్ ని పంపించారు ఉప్పులూరు గ్రామం నుంచి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాఘవాచార్యులు కొత్తమొప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు నుంచి గణేష్. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా ఆన్సర్స్ పంపారు. కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ పంపించారు. లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా గంగాదేవి పీర్జాదిగూడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా భిక్షం గాంధీనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇక శుభ సాయంత్రం అండి అంటున్నారు. శుభ సాయంత్రం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు కాకినాడ నుంచి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. తర్వాత లేగుంటిపాడు గ్రామం నుంచి సౌషీర్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. శ్రీనివాసరావు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్గా పంపించారు. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా కరెక్ట్ ఆన్సర్ పంపారు. తర్వాత భోగనాథుని వెంకటేశ్వరరావు దివిజ్ మార్తూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ నుంచి షాలిని కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కుంచి రామమూర్తి కూచివానపేట నుంచి రైట్ ఆన్సర్. బృందావనం రాజా కృష్ణా జిల్లా కొల్లేటకోట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. బద్రీ విశాల కరెక్ట్గా పంపించారు నెల్లూరు నుంచి. ఇంకా ప్రణవి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి సరైన సమాధానం పంపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం నుంచి రమేష్ బాబు సరైన సమాధానం పంపారు. లలితాదేవి బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని.

0: కుంకల మరో గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మీ ఆన్సర్ లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హనుమంతరావు కొన్నవల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం కరెక్ట్ ఆన్సర్. బౌరంపేట నుంచి సంతోష్ రైట్ ఆన్సర్. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌదామణి వసుంధర ఎక్కడి నుంచి అండి మీరు? ఇనమడుగు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత పూజారి ధనుంజయ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు అనంతపురం జిల్లా నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. ఇంకా నంద్యాల జిల్లా భానుముకల నుంచి సర్దార్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సత్యనారాయణ సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పద్మావతి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు పంపించారు? చందంపేట మండలం చిత్రాల నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి గంగాదేవి. ఈమె 14వ శతాబ్దపు కవయిత్రి. సంస్కృతంలో ఈవిడ పుస్తకాన్ని రాశారు. అలాగే విజయనగర యువరాజు కుమార కంపన ఆమె భర్త అన్నమాట. ఈ పుస్తకానికి ఇంకో పేరు కూడా ఉంది, అదే కవి వీర కంపరాయ చరితం అని కూడా అంటారనమాట. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సరు. తర్వాత నెక్స్ట్ సెకండ్ జీకే క్వశ్చన్ చూద్దాం. అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రిచెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రిచెట్టు ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించేయండి. మరి లోపు ఒక పాట విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సెవెన్ సెన్స్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

ఇవలైకి తిరిగి స్వాగతం. మరి సెకండ్ జీకే క్వశ్చన్ గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా. దానికి ఆన్సర్స్ ఏంటంటే, కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, ఒంగోలు నుంచి లక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ పంపించారు, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని రైట్ ఆన్సర్, తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్ పంపారు,

రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. ఇంకా ఇనమడుగు నుంచి వాసు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. సుదర్శనం శ్రీకుమార్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు ఢిల్లీ నుంచి. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గణపవరపు మల్లేశ్వరం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు ఉప్పలూరు గ్రామం నుంచి. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, దేవులపల్లి హనుమంతరావు కుర్నవల్లి నుంచి కరెక్ట్గా పంపారు. రాఘవాచార్యులు కొత్తముప్పారు నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. ఇంకా బండారు శంకరయ్య నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, హంపాపురం నుంచి చిరంజీవి రైట్ ఆన్సర్, నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, మాణిక్యాలరావు దుర్గాడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఇంకా పడా లలితాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపారు, పాపినిపాల్యం నుంచి సూర్యనారాయణ కరెక్ట్ ఆన్సర్, మిడతల రామమూర్తి వరవకొండ నుంచి కరెక్ట్గా పంపారు ఆన్సర్ని, ఇంకా రామకృష్ణ చినా అమీరం తమిళనాడు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, అనంతపురం నుంచి అనురాధ, కొల్లేటి కోట నుంచి బృందావనం రాజా రైట్ ఆన్సర్స్ పంపారు, మతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి, అలాగే పాలెంపోలయ ఆలగడ్డ నుంచి, తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని, దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు, దామర్ల పెదమసానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్, నల్గొండ నుంచి త్రివేణి రైట్ ఆన్సర్ పంపారు, శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, సుదర్శన కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దైద భిక్షం నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, దమోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, లతా సుహాస్ హోసకోట నుంచి రైట్ ఆన్సర్, డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, పేజాదిగూడ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, చిలకమరి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ సిరువల్లంక నుంచి కరెక్ట్గా పంపించారు, సత్యనారాయణ ఐటీసీ క్యాంపస్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, రామమూర్తి కూచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్గా పంపించారు, హైదరాబాద్ నుంచి శాలిని యశస్వి కరెక్ట్గా పంపించారు, తర్వాత భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, సుబ్బారావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, భానుమొక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్గా పంపించారు, కోవన్ నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్, పెద్దాపురం శెట్టి సూరిబాబు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, చందంపేట మండలం చిత్రాల నుంచి అమోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, ఇంకా కళాధర్ న్యూఢిల్లీ నుంచి రాంగ్ ఆన్సర్, భోగనాథుని నాగేశ్వరరావు దివిద్ మాతూర్ నుంచి రైట్ ఆన్సర్, నాగార్జున కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి కరెక్ట్గా పంపించారు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, పూజారి ధనుంజయ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు జిల్లా దసరిపాలెం నుంచి తిరుపతమ్మ కరెక్ట్ ఆన్సర్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్, బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుంచి రమేష్ రైట్ ఆన్సర్, రాంపురం నుంచి

అట్లా సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ గా పంపించారు ఆన్సర్ని. కడప నుంచి శ్రీదేవి రైట్ ఆన్సర్. ఆత్మకూర్ నుంచి సుమతి రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ సుజాత నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి కరెక్ట్ ఆన్సర్. కనకారావు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా కోటహారిక ఐటీసీ క్యాంపస్ నుంచి రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటహారిక ఐటీసీ క్యాంపస్ నుంచి. ఓకే, బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి రవీంద్రారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. వారణాసి నుంచి పంపించారు. తర్వాత దయదా చిన్మయ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి నరసమ్మ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా పల్లిగొండ మండలం గొల్నేపల్లి నుంచి లక్ష్మయ్య కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత పద్మావతి ఎనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రిచెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి బీహార్. సుమారు 700 సంవత్సరాల పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారించారు. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన వయస్సు నిర్ధారించబడిన అతి పురాతనమైన మర్రిచెట్టు ఇదన్నమాట. మరి థర్డ్ జీకే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది? దాని ప్రైజ్ అమౌంట్ ఎంత అనేది నా థర్డ్ జీకే క్వశ్చన్. ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది? దాని ప్రైజ్ అమౌంట్ ఎంత? దానికి ఆన్సర్స్ని వెంటనే పంపించేయండి. ఈ లోపు ఒక పాట విందాం. సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి నరేష్ అయ్యార్ ప్రశాంతిని గానం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్దతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మరియు ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. థర్డ్ జీకే క్వశ్చన్ గా నేను ఏమడిగానంటే, ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గా మారబోతోంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ అన్ని కూడా కరెక్ట్ గా వచ్చాయి. ఎవరు కరెక్ట్ పంపించారో చూద్దాం. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ.

నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇనమడుగు నుంచి వాసు సిద్ధాంతి చేబ్రోల్ రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్గా పంపించారు. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ ఢిల్లీ నుంచి కరెక్ట్గా పంపించారు. చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి రైట్ ఆన్సర్. వారణాసి నుంచి లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు దుర్గా నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి, గణపవరపు మల్లేశ్వరు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకెవరు, కోవూరు నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి కరెక్ట్గా పంపించారు. తర్వాత పీజాదిగూడ శ్రీనివాస్ రైట్ ఆన్సర్. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు. ఎవరు, రామ్మోహన్ రావు ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఒకటైతే కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. లలితాదేవి బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణమూర్తి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శాలిని యశస్వి కరెక్ట్గా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాసం వింటారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఏఎస్ ఘటం, ఏఎస్ శంకర్ ఘటం ఆదితాళంలో.

మీరింతవరకు లైవ్ విన్యాసం విన్నారు. శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ ఘటం ఆదితాళంలో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా బాబీ చిత్రానికి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

అందరికి నమస్కారం. ఈనాటి ప్రసార విశేషాలను 102.7 మెగాహెచ్ పై తెలియజేస్తున్నది మీ ప్రసన్న లక్ష్మి. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో తేనెలూరు తెలుగువారి గళమాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకాన్ని దశ దిశలా ఎగురవేసి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని మధుర గాయని ఎస్ జానకి గారికి నివాళులు అర్పిస్తూ ఆమె గురించి తెలుసుకుంటూ ఆమె గానం చేసిన చిత్రగీతాలైతే వినిద్దాం. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా విహారీ కాశ్మీర్లోని అనంతసాగర్ జిల్లా అమర్నాథ్ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పండ్ల తోటల్లో అంటు మొక్కల తయారీకి మెళకువల గురించి సుబ్బరామమ్మ గారి ప్రసంగం వింటారు. తదుపరి పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపు అనగా 13/7/2026 సోమవారం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందేమాతరం. 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం. 6:00 దేశభక్తి గేయం. 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, తదుపరి సామాజిక దృష్టి చైతన్యుడు గుర్రం జాష్వా, ఈ అంశం గురించి శ్రీ బడిగే ఉమేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం సింహపురి సమాచారం ప్రసారమవుతుంది. 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారం. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 5:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమం ప్రసారమవుతుంది. దీనితో పాటుగా సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతం.

7:15 వ్యవసాయ పాఠశాల, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, రేపటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: मेरा जूता है जापानी, ये पटलून में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి KYC అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
6: RBI అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు వనితావాణి కార్యక్రమంలో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో తెలుగువారి గళ మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకాన్ని దశ దిశలా ఎగురవేసి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని, మధుర గాయని, గానకోకిల ఎస్ జానకి గారి గురించి తెలుసుకుంటూ ఆమె మరణం మనకు తీరని లోటు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు, సంగీత ప్రియులకు మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మన ఆకాశవాణి సింహపురి కేంద్రం ప్రత్యేక నివాళులు అర్పిస్తోంది. ఆమె గురించి వనితావాణిలో మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఆమె గళంలో మంచి పాటలైతే విందామా? సంగీతం అనేది భాషలకు అతీతమైన కళ. మాటలు చెప్పలేని భావాలు ఒక్క పాట చెప్పగలదు. అలాంటి పాటలకు ప్రాణం పోసిన స్వరం ఎస్ జానకమ్మది. ఆమె పాడిన ప్రతి పాటలో భావం, భక్తి, ప్రేమ, బాధ, ఆనందం సహజంగా వినిపిస్తాయి. ఎస్ జానకమ్మ గురించి తెలుసుకోబోయే ముందు మనం స్వాతి నృత్యం చిత్రం కోసం

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే ఎస్ జానకి గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. జానకమ్మ 1938 April 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తిని పెంచుకుని అనేక వేదికలపై పాటలు పాడారు. ఆమె ప్రతిభ ఆమెను సినీ రంగానికి తీసుకువచ్చింది. 1957లో సినీ నేపథ్య గాయనిగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తెలుగు మాత్రమే కాదు, తమిళము, కన్నడము, మలయాళము, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, తుళు, సింహళం వంటి అనేక భాషల్లో వేలాది పాటలు ఆలపించి అరుదైన ఘనతను సాధించారు. జానకమ్మ స్వరంలో ప్రేమ, భక్తి, విషాదం, జానపదం, ఉత్సాహం, తల్లి ప్రేమ ఏ భావమైనా సహజంగా వినిపిస్తుంది. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా గానకోకిల అని పిలుస్తారు. ఆమె పాడిన ప్రతి పాట శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రముఖ సంగీత దర్శకులు కెవి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, ఎంఎం కీరవాణి వంటి దిగ్గజాలతో కలిసి ఎన్నో అద్భుత గీతాలను అందించారు. ఆమె స్వరానికి ప్రత్యేకమైన మాధుర్యం ఉంది. పాత్రకు తగ్గట్టుగా స్వరాన్ని మార్చి పాడగలగడం ఆమె ప్రత్యేకత. అందుకే ఆమె పాడిన పాటలు నటీనటుల భావోద్వేగాలను మరింత జీవంగా చూపిస్తాయి. జానకమ్మ తన సంగీత జీవితంలో వేలాది పాటలు పాడి భారతదేశంలో అత్యంత గొప్ప నేపథ్య గాయనుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆమెకు 4 సార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. అలాగే అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నంది, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు, మరెన్నో గౌరవాలు అందుకున్నారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన అయితే విని తదుపరి జానకమ్మ గానంలో ఒక అద్భుతమైన పాటనైతే విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఎప్పుడైతే నిరీక్షణ చిత్రం కోసం జానకమ్మ గళంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం తెలుసుకుంటున్నాం ఎస్ జానకి గారి గురించి. జానకి గారికి నివాళులు అర్పిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటూ ఉన్నాము. ఇక ఆమెకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలకు పాడాలన్నా జానకమ్మనే పిలిచేవారు సంగీత దర్శకులు చందమామ రావే. జడ్జిమెంట్ సినిమాల్లో బేబీ సుజితకు డబ్బింగ్ చెప్పారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తన గాన మాధుర్యాన్ని వరించిన గౌరవాలెన్నో. ఆకాశవాణి పాటల పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 4 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును స్వీకరించారు. 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, 6 సార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో 6 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు, ఒడిశా ప్రభుత్వ అవార్డులు లభించాయి. కళై మామని, సుర్ సింగార్, సింగర్ ఆఫ్ ద సెంచరీ, భారతీదాసన్ వంటి అవార్డులు మరి కొన్ని సంగీత ప్రపంచంలో రారాణిగా వెలుగొందిన జానకి. తమిళనాడు కోటలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అప్పుడు ఆ గౌరవాన్ని జానకి తిరస్కరించడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా దేశ ప్రజలందరి హృదయాల్లో తనకున్న స్థానమే చాలని ఆమె సంతృప్తి చెందారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నప్పటికీ ఆమె వినయాన్ని ఎప్పుడు కూడా వీడలేదు. అత్యున్నత గౌరవాలను అందుకున్నప్పటికీ ఆమె నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. విజయాలు వచ్చినా వినయాన్ని విడిచిపెట్టలేదు. అదే ఆమె గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

సారీ. సితార చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ ఆలపించిన పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే ఎస్ జానకమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటూ ఉన్నాము. ఆమె పాడినటువంటి భక్తి గీతాలు భక్తిని పెంచుతాయి, ప్రేమ గీతాలు మనసును హత్తుకుంటాయి, జానపద గీతాలు గ్రామీణ సంస్కృతిని మన కళ్ల ముందు నిలబెడతాయి. అందుకే అన్ని తరాల శ్రోతలకు ఆమె పాటలు ఇప్పటికీ ఎంతో ఇష్టమైనవి. సంగీతం నేర్చుకుంటున్న యువ గాయకులకు

జానకమ్మ ఒక ఆదర్శం. కష్టపడితే ప్రతిభకు ప్రపంచమే వేదిక అవుతుందని ఆమె జీవితం చెబుతుంది. ప్రస్తుతం ఆమె సినీ గానానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఆలపించిన పాటలు ప్రతిరోజు రేడియోలో, టెలివిజన్లో, సంగీత వేదికలపై మారుమోగుతూనే ఉన్నాయి. సంగీతం ఉన్నంతకాలం జానకమ్మ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. వారు ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా వారి మధురమైన స్వరం భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఈ జానకమ్మ గళం మనకు ఎప్పటికీ కూడా ఆదర్శనీయం. ఆమెకు హృదయపూర్వకంగా నివాళులు అందజేస్తూ మన ఆకాశవాణి సింహపురి కేంద్రం అయితే నివాళులు అర్పిస్తూ ఉంది. ఇంకా ఆమె గానామృతం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కార్యక్రమంలో ఇప్పుడు గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన పాటనైతే విందామా?

జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నిపత్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులను ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక దారుఢ్య వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి. వీరి యొక్క వయస్సు 19 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం ఫేజ్ 1లో ఆన్లైన్ రాత పరీక్ష, ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ 2. ఈ విధంగా ఫేజ్ 1లో నిర్వహిస్తారు. ఫేజ్ 3 మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక విధానం అనేది నిర్వహించడం జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 26 ఈ నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ iafrecruitment.hcl.co.in/. వెబ్సైట్ మరొకసారి iafrecruitment.hcl.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు 16 ఏళ్ల వయసు ఈ చిత్రం కోసం జానకి పాడిన పాట వింటారు. సంగీతం వేటూరి, రచన చక్రవర్తి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు యువతరంగం కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత ఎయిమ్స్లో న్యూఢిల్లీలో ఆర్ఈఎస్ఏ సైంటిస్ట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ సైంటిస్ట్ ద్వారా సైంటిస్ట్ పోస్టులకు ఎంపిక జరుగుతున్నాయి. ఇందులో మొత్తం పోస్టులు 48 ఉన్నాయి. సైంటిస్ట్ 2కు సంబంధించి 23 పోస్టులు, సైంటిస్ట్ 2 సిఆర్యులో 6 పోస్టులు, సైంటిస్ట్ 1 బికి సంబంధించి 19 పోస్టులున్నాయి. పోస్టులకు దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి పీజీ లేదా పిహెచ్డి చేసిన వారు దరఖాస్తులను సమర్పించవచ్చు. అలాగే దీనితో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం స్క్రీనింగ్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి చివరి తేదీ 14 ఈ నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.aimsexams.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి www.aimsexams.ac.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందుగా 35 చిన్న కథ కాదు ఈ చిత్రం కోసం పృథ్వీ హరీష్ పాడిన పాటను విందాం.

0: అలా నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి.

0: చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి. నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు,
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో
2: భారత్ చేస్తుండే డిజిటల్ చెల్లింపులు,
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: యువతరంగం కార్యక్రమంలో మరొక నోటిఫికేషన్. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు 167, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో 23 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ టెలికాం విభాగంలో 10 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, టెలికమ్యూనికేషన్స్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలలో ఉత్తీర్ణులై ఉండాలి. వీరి యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఎంపికైన అభ్యర్థులకు 2 ఏళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 వరకు కన్సాలిడేట్ వేతనాన్ని ఇస్తారు. తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ ప్రకారం 86,000 నుంచి 2,00,000 వరకు వేతనాన్ని అందించడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ 20 ఈ నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ apvidyarecruitment.apcfss.in/. వెబ్సైట్ మరొక్కసారి apvidyarecruitment.apcfss.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందుగా బొబ్బిలి రాజా ఈ చిత్రం కోసం S. జానకి పడిన పాటను విందాం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: యువతరంగం కార్యక్రమంలో మరొక నోటిఫికేషన్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ టెలికాం సివిల్ విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం పోస్టులు 60 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తులను చేయవచ్చు. వీరి యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 20 ఈ నెల.

మరిన్ని వివరాలకు వెబ్సైట్ apcpdcl.in/. వెబ్సైట్ మరొక్కసారి apcpdcl.in/. కార్యక్రమంలో చివరిగా పూజా ఫలం ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన సిఎన్ఆర్, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటల కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజీపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్టంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజీపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజీపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్న బియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ నెల 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, కృతికా ప్రదీప్, చికితా తనిపత్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం జిల్లా ర్యాంకింగ్స్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట తెలుగు సంస్కృత అకాడమీ అధ్యకులు ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవాల్సిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్ చంద్ర వివరించారు.
ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశ

0: వేగంగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దిగువ ప్రభావంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బై బై. ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఒమాన్ దేశస్య తటె వాణిజ్యిక నౌకాయానస్య GFS గెలక్సీ ఇత్యస్య ఉపరి ఆక్రమణస్య భారతం నిందాం అకరోత్. 10 భారతీయాః రక్షితాః, ఏకశ్చ లుప్తోస్తీతి సూచ్యతే. భారతదేశః అస్మిన్ క్షేత్రే వాణిజ్యిక నౌకాయానస్యోపరి నిరంతర ఆక్రమణానాం విషయే చింతాం ప్రాకటయత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం పరిభ్రమణ కాలే అనేకాః సంధీః సమాప్య నవదెహలీం ప్రత్యాగతవాన్. గృహమంత్రి అమిత్ షాహ్ అహ్మదాబాద్ నగరె అనేకాసాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ అకరోత్. కర్మచారీ భవిష్యనిధి సంఘటనం స్వాయత్త భవిష్యనిధి న్యాసం సంచాల్యమానానాం ప్రతిష్టానేభ్యః తేషాం స్థితిం నియమితం కర్తుం షణ్మాసస్య ఎమ్నేష్టీతి యోజనా ప్రవర్తయతి. విమ్మల్డన్ క్రీడాయాం యానిస్ సినర్ ఇత్యేషః అద్య సాయంకాలే అలెగ్జాండర్ జ్వేరేవ్ ఇత్యనేన సహ పురుష ఏకలుపాధిం ప్రాప్తుం సంఘర్షం కరిష్యతి. అపి చ ఫిఫా విశ్వ చషక క్రీడాయాం ఇంగ్లాండ్ దేశః అర్జెంటీనా దేశస్య ఉపాంత్య చక్రం ప్రవిశతః. అథ వార్తాః విస్తరేణ. అద్య పూర్వం ఒమాన్ దేశస్య తటె GFS గెలక్సీ ఇతి వాణిజ్య నౌకాయాం కృతాక్రమణస్య భారతం నిందాం అకరోత్. విదేశ మంత్రాలయేన ఏకస్మిన్ వక్తవ్యే సూచితం యత్ నౌకాయాం స్థితానాం ఏకాదశ భారతీయ నాగరికేషు 10 జనాః రక్షితాః, ఏకః భారతీయః నాగరికః లుప్తః ఇతి కథ్యతే. సహ అవదత్.

0: కార్యక్రమంలో కాశ్మీర్లోని అనంతసాగర్ జిల్లా అమర్నాథ్ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: విహారీ మీ యాత్రా సహాయకారి ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

కాని శివనామస్మరణతో హిమగిరులు ఈ యాత్రలో మారుమ్రోగుతుంటాయి. మహాదేవుడు సృష్టి స్థితి లయ కారకుడు, ఆదియోగి. అటువంటి ఆ పరమశివుడు లింగరూపంలో పూజలందుకునే క్షేత్రాలు అనేకమున్నాయి. ఈనాటి విహారీ కార్యక్రమంలో పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని, అమరత్వాన్ని గురించి వివరించిన ప్రదేశం కాశ్మీర్లోని శ్రీనగర్ నగరానికి ఈశాన్యంగా అమరేశ్వరుడు మంచులింగ రూపంలో పార్వతీ గణేశ్వరులతో కొలువై ఉన్న శ్రీ అమర్నాథ్ గుహ విశేషాలు తెలుసుకుందాం.

అర్థాత్ ఈ అమర్నాథ్ క్షేత్రం యొక్క స్థల పురాణం ఈ విధంగా ఉంది. పూర్వం పార్వతీదేవి మహాదేవుని మెడలోని పుర్రెల మాల గురించి, శివుడు అది ధరించడంలోని అంతరార్థం గురించి, ఆ మహాదేవుడు చిరంజీవిగా ఉండడానికి గల కారణం గురించి తెలుపమని కోరుతుంది. మహాదేవుడు సమ్మతించి ఆ అమర రహస్యాన్ని పార్వతికి వివరించడం కోసం ఏ జీవి సంచరించని ప్రదేశానికి పార్వతీదేవిని తీసుకువెళతాడు. ఆ ప్రదేశమే ఈ అమర్నాథ్ గుహ. తన వాహనమైన నందిని పహల్గాం అనే ప్రదేశం వద్ద, తన జటాజూటంలోని చంద్రుని చందన్వాడి అనే ప్రదేశంలో, తన శరీరంపై ఉన్న పాములను శేషనాగ్ అనే సరస్సు వద్ద, పంచభూతాలనబడే తన ఐదు తత్వాలను పంచతరణి వద్ద, గణేశ్వరుని మహాగుణ పర్వతం వద్ద ఉంచి పార్వతీదేవితో కలిసి పవిత్ర అమర్నాథ్ గుహలోకి ప్రవేశించి సమాధి స్థితిలో కూర్చుని తను చెప్పే అమర గాథను ఏ జీవి వినకుండా ఉండుటకు గాను గుహ చుట్టూ అగ్నిని ప్రజ్వలింపజేశాడు. కాని ఆ గాథను పార్వతికి ఉపదేశించే సమయంలో ఆ గుహలోని ఒక పావురాల జంట ఈ కథను విన్న కారణాన అవి చిరంజీవులుగా మారుతాయి. ఇప్పటికీ కూడా ఆ క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ఆ గుహలో పావురాల జంటను వీక్షించడం విశేషం. మరొక కథనం ప్రకారం కాశ్మీర్ లోయ అంతా నీట మునిగి పెద్ద సరస్సుగా మారిన సమయంలో కశ్యప మహర్షి అనేక నదులు వాగుల గుండా ఆ నీటిని ప్రవహింపచేశాడని, ఆ రోజులలో భృగు మహర్షి హిమాలయాలను సందర్శించడానికి ఆ మార్గంలో పయనిస్తూ ఈ పవిత్ర గుహా దర్శనం మొదటిసారి పొందాడని, అమరనాథుని దర్శించిన మొదటి వ్యక్తి ఆయనే అని ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. ఈ పవిత్ర గుహ యొక్క ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. చాలా కాలం ఈ ప్రాంతం గురించి మానవులకు తెలియలేదు. బూటా మాలిక్ అనే ఒక గొర్రెల కాపరి ఒక సాధువును దర్శించి ఆయన ద్వారా ఒక బొగ్గుతో నిండిన సంచిని బహుమతిగా పొందాడు. తన ఇంటికి వెళ్ళి ఆ సంచిని తెరచి చూడగా ఆ సంచి నిండా బంగారు నాణ్యాలున్నాయి. ఆ వ్యక్తి ఆనందంతో ఆ సాధువుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆ ప్రదేశానికి వెళ్ళగా ఆ సాధువు కనిపించలేదు. ఆ సాధువు కోసం వెతుకుతున్న వ్యక్తికి ఈ పవిత్రమైన అమర్నాథ్ గుహ

అందులోని మంచు లింగాలు కనిపించాయి. ఆశ్చర్యంతో ఆ వ్యక్తి గ్రామస్తులకు ఈ విషయాన్ని చెప్పాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ పుణ్యక్షేత్రం 5000 సంవత్సరాల కాలం నాటి చరిత్రను కలిగి ఉంది. సహజ సిద్ధమైన ఈ గుహాలయం ఈ విధంగా ఉంది. హిమాలయ పర్వతాలు శివకేశవుల స్వరూపాలు. శివుడు పార్వతికి సృష్టి రహస్యాన్ని, అమరత్వాన్ని వివరించిన ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రం సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుహాలయం పొడవు 19 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు. ఈ గుహాలయంలో పరమశివుడు సహజ సిద్ధంగా మంచుతో కూడిన లింగాకారంలో ఆవిర్భవించి ఉంటారు. పరమశివునికి కుడి ప్రక్కన శ్రీ పార్వతీదేవి, శ్రీ గణపతి కూడా లింగరూపంలోనే ఆవిర్భవించి మనోహరంగా మనకు దర్శనమిస్తారు. ఈ యాత్రా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ యాత్ర మొదలై రాఖీ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. చందన్వాడి యాత్రా మార్గం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శేషనాగ్ శిబిరం నుంచి బయలుదేరడానికి అనుమతిస్తుంది. యాత్రికులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరవచ్చు. పంచతరణికి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయలుదేరే అవకాశం ఉంది. పవిత్ర గుహలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం ఉంటుంది. సంవత్సరంలో ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర చేయనున్న యాత్రికులకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బహిరంగ లేఖ వ్రాశారు. ఆ లేఖలోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. భక్తులారా, హర్ హర్ మహాదేవ్, జై బాబా బర్ఫానీ అంటూ ప్రారంభించిన ఈ లేఖలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పవిత్రమైన అమర్నాథ్ యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప అదృష్టమని, సనాతన సంస్కృతిని అనుసరించే లక్షలాది శివభక్తులకు ఈ యాత్ర అత్యంత పవిత్రమైన మరియు చిరస్మరణీయమైన అనుభూతిని కలిగిస్తుందని గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అన్నారు. ఈ యాత్ర సనాతన ధర్మం, భారతదేశ సాంస్కృతిక సమైక్యత మరియు సేవా సంప్రదాయం పట్ల విశ్వాసాన్ని చాటే ఒక అద్భుతమైన ఉత్సవంగా పరిఢవిల్లుతుందని గౌరవ ప్రధాని అన్నారు. ఈ యాత్ర సందర్భంగా శివభక్తులందరికీ గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 2 నెలల పాటు కొనసాగే ఈ అమర్నాథ్ యాత్రలో బాబా బర్ఫానీ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని భారతదేశంలోని వివిధ ప్రాంతాల, భాషల, సంస్కృతులకు చెందిన అనేక మంది శివభక్తులు దర్శించడం వల్ల ఈ క్షేత్రం వద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని గౌరవ ప్రధాని అన్నారు. అనేక దశాబ్దాలుగా శ్రీ అమర్నాథ్ జీ బోర్డ్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అత్యంత సమర్థతతో, సేవాభావంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నాయని, ఈ తీర్థయాత్ర సురక్షితంగా సాగేలా చూడటంలో ప్రభుత్వ యంత్రాంగం ఇంకా భద్రతా దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గౌరవ ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యం, CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ITBP, BSF, NDRF, వైద్య ఆరోగ్య సేవా సిబ్బంది, పరిపాలనా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ఇంకా భక్తుల సేవకి అంకితమైన ప్రతి ఒక్కరికి గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ అమర్నాథ్ పవిత్ర గుహకు వెళ్లే మార్గంలో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని, ఈ నిస్వార్థ సేవా స్ఫూర్తి సర్వే భవంతు సుఖినః అనగా అందరూ సుఖంగా ఉండాలి అనే భారత సనాతన సంస్కృతికి ఆదర్శానికి సజీవ నిదర్శనమని గౌరవ ప్రధాని అన్నారు. 2026 సంవత్సరంలో అమర్నాథ్ యాత్రను చేపట్టే యాత్రికులందరూ 5 ప్రతిజ్ఞలు చేయాలని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. మొదటి ప్రతిజ్ఞ, యాత్రికులు అమర్నాథ్ యాత్ర సమయంలో పరిశుభ్రతకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించడం, యాత్రా సమయంలో పరిశుభ్రతను కాపాడటంలో తమవంతు సహకారం అందించడం. 2వ ప్రతిజ్ఞ, పాలనా యంత్రాంగ ఆదేశాలు, ట్రాఫిక్ నియమాలు ఇంకా భద్రతా మార్గదర్శకాలను అంకిత భావంతో పాటించడం, ప్రయాణ సమయంలో చల్లని వాతావరణం, వర్షం వల్ల ఏర్పడే పరిస్థితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం. 3వ ప్రతిజ్ఞ, వోకల్ ఫర్ లోకల్ అనగా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే స్ఫూర్తితో యాత్రికులు తమ ప్రయాణ బడ్జెట్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు వెచ్చించడం. 4వ ప్రతిజ్ఞ, బాబా అమర్నాథ్ యాత్ర ముగింపు రోజున అనగా రక్షాబంధన్ సందర్భంగా యాత్రికులు తమ సోదరుడికి లేదా సోదరికి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, ఇంకా ఏక్ పేడ్ మాకే నామ్ అనగా అమ్మ పేరిట ఒక మొక్క అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం. 5వ ప్రతిజ్ఞ, సంవత్సరం పొడవునా దేశ శ్రేయస్సే ప్రథమం అనే స్ఫూర్తితో మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిద్దాం, ఇంకా అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో క్రియాశీలకంగా పాలు పంచుకుందాం. బాబా అమర్నాథ్ యొక్క అపారమైన అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, యాత్రికుల ప్రయాణం సురక్షితంగా శుభప్రదంగా సాగాలని, వారి జీవితం నూతన శక్తి, నూతన చైతన్యం ఇంకా నూతన ఆధ్యాత్మిక బలంతో నిండిపోవాలని, కర్తవ్యాల పట్ల మరింత అంకిత భావంతో ఉండేలా బాబా బర్ఫానీ మనందరికీ స్ఫూర్తినివ్వాలని, తద్వారా మనందరం కలిసి అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పాన్ని సాకారం చేసుకోగలమని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అనగా 2026 అమర్నాథ్ యాత్ర 3 జూలై ప్రారంభమై 28 అగస్టుతో ముగియనుంది. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జమ్మూకు రైలు సేవలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. జమ్మూ చేరుకుని రోడ్డు మార్గం ద్వారా పహల్గాం కాని బాల్తాల్ కాని చేరుకోవాలి, లేదా విమాన మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుంచి పహల్గాం కాని బాల్తాల్ కాని చేరుకోవాలి. కాశ్మీర్ హిమగిరులలో ఉన్న ఈ అమర్నాథ్ క్షేత్రం చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి పహల్గాం బేస్ క్యాంప్ నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండవది బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ మార్గం ఏటవాలుగా ఉన్నందున ట్రక్కింగ్ చేయవలసి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లడం అత్యంత కష్టతరం కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలి. పహల్గాం మీదుగా అమర్నాథ్ చేరుకోవడానికి దాదాపు 5 రోజుల సమయం పడుతుంది. భక్తులు ఈ క్షేత్రానికి చేరుకోవడానికి గుర్రాలను ఉపయోగిస్తారు. అమర్నాథ్ యాత్రకు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఈ విధంగా ఉన్నాయి.

మాత్రకు 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. యాత్రికులు యాత్రను ప్రారంభించే ముందే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం వారిచే ఏర్పాటు చేయబడిన కేంద్రం నుంచి RFID కార్డును తప్పనిసరిగా పొందాలి. భక్తులు తమ యాత్ర పూర్తి అయ్యేంత వరకు RFID కార్డును తప్పనిసరిగా ధరించాలి. ఈ కార్డు లేకుండా యాత్రికులను అనుమతించరు. ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరిగా ఉండాలి. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా ఉన్నాయి. యాత్రకు వెళ్లే నెల రోజుల ముందు నుంచి ప్రతిరోజు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరాన్ని నడవడం, ఇంకా ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయడం, పాదాలకు సరైన బూట్లు, ఉన్ని బట్టలు, రెయిన్ కోట్లు, గొడుగులు మొదలైన వాటిని తీసుకువెళ్లాలి. వస్తువులు తడిచిపోకుండా వాటర్ ప్రూఫ్ బ్యాగులను తీసుకువెళ్లాలి. ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే దుస్తులను ధరించాలి. క్రమమైన పద్ధతిలో విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా నడవాలి. అనారోగ్యం, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోవాలి. 2 బేస్ క్యాంపులలో 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. అందులో ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఆక్సిజన్, ICU, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయి. బాల్తాల్, చందన్వాడి మార్గాలలో అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంది. యాత్రికులు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మద్యం, కెఫిన్, పొగ త్రాగడం వంటి వాటికి దూరంగా ఉండాలి. భక్తుల సౌకర్యార్థం యాత్రా ప్రాంతాలలో ఉచిత ఆహారం అందుబాటులో ఉంది.

0: అమరేశ్వరుని యొక్క కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చేవారం విహారీ కార్యక్రమంలో మరో పుణ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు కాశ్మీర్లోని అనంతసాగర్ జిల్లా అమర్నాథ్ క్షేత్ర విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. పాటల పూదోటలో సరాగాల కోయిలమ్మ, జానకమ్మ, సింహపురి కోడలనే చాలామందికి తెలియదు కదా. నెల్లూరు రంగనాయకులపేటకు చెందిన ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆమెను తెనాలి నుంచి తీసుకొచ్చారు. ఈయన చేసే కార్యక్రమాల్లో మధ్యలో పాటలు పాడిస్తుండేవారు. తన కుమారుడు రామ్ ప్రసాద్కు ఆమెతో వివాహం జరిపించారు. ఆమెలో మంచి గాయని ఉందని గుర్తించిన మామ చంద్రశేఖరే. స్టౌన్ హౌస్ పేటకు చెందిన సమీపంలో ఉన్న ఉస్మాన్ సాహెబ్ పేటలో కొంతకాలం నివసించారు.

1954-57 మధ్యకాలంలో మద్రాసు వెళ్లి స్థిరపడ్డారు. ప్రాణ స్నేహితురాలు నెల్లూరు ఆదిత్యనగర్లో ఉండే గట్టుపల్లి జయలక్ష్మి నివాసానికి చాలాసార్లు జానకి వచ్చారు. స్వరకోకిల మృతితో ఆమెతో ఉన్న అనుబంధం ఉన్నవారు విషాదంలో మునిగిపోయారు. నెల్లూరు ప్రజలు సంగీతాన్ని అమితంగా ప్రేమిస్తారని, ఇక్కడికి రావడం పండగలా ఉంటుందని ఆమె ఎన్నోసార్లు ప్రకటించారు. నెల్లూరులోని 2018లో జరిగిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలకు ఎస్ జానకి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆ వేదికపైనే జానకమ్మకు ఎస్పీబీ నేషనల్ అవార్డు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఆ సమయంలో నెల్లూరు ఇండోర్ స్టేడియం మొత్తం అభిమానుల కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. లెక్కకు మించి నెల్లూరు స్టేజ్ షోల్లో పాటలు పాడారు. ముఖ్యంగా ఎస్పీ బాలుతో కలిసి ఒక నెల్లూరు కార్యక్రమంలో ఎస్పీబీ మాట్లాడుతుండగా, సినిమాల్లో నాతో ఎన్నో రకాల పాటలు పాడించావు, కానీ స్టేజ్ ఎక్కితే నాకంటే నువ్వే ఎక్కువ మాట్లాడతావు బాలు అని జానకమ్మ సరదాగా అనడం, దానికి నెల్లూరు ప్రజలు పెద్ద ఎత్తున ఈలలు వేయడం హైలైట్గా నిలిచింది. 8-10 వయస్సులో కూడా ఆమె నెల్లూరు వేదికపై నిలబడి బాలుతో కలిసి పాటలు పాడారు. ఇది నెల్లూరుకు ఎంతో గర్వకారణం కదా. కార్యక్రమంలో ఇప్పుడు సాకర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానక మంగళంలో అద్భుతమైన పాటనైతే విన్నారు కదా. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: రంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. త్వర శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. అలనాటి మధుర గీతం విందామా? మురిపించే మువ్వలు చిత్రం కోసం జానకి గారి గళంలో ఈ అద్భుతమైన పాట విందాం.

అలనాటి మధురగీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగి 668 రూపాయల విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి

భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరుణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్ లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్ల సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్దీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్దమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలను 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రింతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.
చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్ లో

0: ఆడిన ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ ఓడించి సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్ లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20 న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19 మాయామిలో 3 స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఆడతాయి. విండన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈ రోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ తో తలపడతారు. నోవక్ జోకోవిచ్ పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్ లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్ తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:00.

2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇసుకల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు

0: నాటి పాడి పంటలు కార్యక్రమంలో పండ్ల తోటల్లో అంటు మొక్కల తయారీకి మెళకువల గురించి సుబ్బరావమ్మ గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం వివిధ పండ్ల తోటల్లో అంటు కట్టినప్పుడు పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాము. ముందుగా అంటు కట్టడం అంటే ఏమిటి? సజీవ కణజాలం కలిగిన వేరు మూలం మరియు సయాను కొమ్మలను అతికి ఉంచుట ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని అంటు కట్టడం అంటారు. అంటు మొక్కలో వేరు మూలం అడుగు భాగంలో మరియు సయాను కొమ్మ పైభాగంలో ఉంటాయి. సయాను కొమ్మ అంటే నిద్రావస్థలో ఉన్న మూడు లేదా అంతకన్నా ఎక్కువ మొగ్గలను కలిగి తల్లి మొక్క నుండి వేరు చేయబడిన కాండపు

భాగాలను సయాను కొమ్మ అంటారు. అంటు మొక్కలోని సయాను కొమ్మ వేరు మూలంతో కలిసిపోయినప్పుడు సయాను భాగం నుండి మనకి కాండము మరియు కొమ్మలు ఉత్పత్తి చేయబడతాయి. వేరు మూలం అంటే అంటు మొక్క అడుగు భాగంలో ఉన్న వేరు మూలం నుండి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. పండ్ల తోటల్లో అంటు మొక్కల తయారీ వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. రెండు వేరు వేరు మొక్కల్లో ఉన్న మంచి లక్షణాలను ఒకే అంటు మొక్కలోకి తీసుకురావచ్చును. ఉదాహరణకు వ్యాధులు తెగుళ్లు తట్టుకునే టమాటో రకం వేరు మూలంపై నాటు టమాటో రకం పండ్లలోని రుచిని సయాను కొమ్మ ద్వారా అంటు కట్టుకొనటి ద్వారా కొత్తగా ఉత్పత్తి అయిన అంటు మొక్కలు తెగుళ్లు వ్యాధులు తట్టుకొనడమే కాకుండా టమాటో పండ్లు మంచి రుచిని కలిగి ఉంటాయి. అంటు మొక్కలను నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రతలను, నీటి ముంపును, నేలలోని అధిక లవణాలను మరియు నేలలో అధికంగా ఉన్న భారీ లోహాల ముప్పును తట్టుకునే విధంగా తయారు చేయవచ్చును. అంటు మొక్కలు త్వరగా కాపుకొస్తాయి. 1 నుండి 3 సంవత్సరాల్లోనే కాపుకొస్తాయి. టాప్ వర్కింగ్ అనే అంటుకట్టు విధానంలో పొలంలోనున్న పాత రకాల పండ్ల మొక్కలను కొత్త రకాల పండ్ల మొక్కలతో మార్చుకొని వచ్చును. పండ్ల తోటల్లో బాల్య దశ కాలాన్ని తగ్గించుకొని వచ్చును. ప్రత్యేక ఆకృతిలోనున్న మొక్కల పెరుగుదలను కూడా పొందవచ్చును. దెబ్బతిన్న భాగాలను మరమ్మతు చేయవచ్చును. వైరస్ తెగుళ్ల వ్యాప్తిని నివారించవచ్చును. అంటు మొక్కల అభివృద్ధి మరియు శారీరక ప్రక్రియలు ఎలా ఉన్నది అనేది మనం అభ్యసించవచ్చును. ఒకే అంటు మొక్కపై వేరు వేరు పండ్ల రకాల సయాను కొమ్మలతో అంటు కట్టుకున్నట్టు ద్వారా ఒకే మొక్క నుంచి మనం వివిధ రకాల పండ్లను పొందవచ్చును. పండ్ల తోటల్లో అంటు మొక్కల తయారీ విజయవంతం కాకపోవటానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దగ్గర సంబంధం లేని వివిధ ప్రజాతి మరియు జాతుల మధ్య అంటు కట్టుకునట అశ్రేయస్కరం కాదు. వేరు మూలం మరియు సయాను కొమ్మలలోని నాళికా మృదు కళజాలాల మధ్య దగ్గర సంబంధం లేకపోవటం వల్ల అంటు మొక్కల తయారీ విజయవంతం కాదు. గాయం చేయబడిన వేరు మూలం మరియు సయాను కొమ్మల్లోని సజీవ కణజాలం కొత్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం వలన వేరు మూలం మరియు సయాను కొమ్మల మధ్య సరైన వారధి ఏర్పడకపోవటం వలన అంటుకట్టిన ప్రదేశంలో శిలీంధ్రాలు ఆశించటం వలన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వలన అంటుకట్టడంలో సరైన నైపుణ్యం లేకపోవటం వలన మరియు వేరు మూలం సయాను కొమ్మల మధ్య సరైన శరీర నిర్మాణ కణజాలం ఏర్పడకపోవటం వలన మరియు అంటుకట్టిన తర్వాత అంటు ఉపరితల పైభాగంలో సరిగా ఎండకు ఎండిపోయటం వల్ల కూడా మనం అంటు మొక్కల తయారీ విజయవంతం కాదనమాట. పండ్ల తోటల్లో అంటు మొక్కల తయారీ విజయవంతం కాలేదు అని ఏ విధంగా తెలుసుకోవచ్చును. సయాను కొమ్మపై ఉండే ఆకులు పసుపచ్చగా మారిపోయి త్వరగా రాలిపోతాయి. శాకీయ పెరుగుదల తగ్గిపోతుంది. కాండం ఎండిపోయినట్లు కనిపిస్తుంది. వేరు మూలం మరియు సయాను కొమ్మల్లో పెరుగుదల సమంగా ఉండదన్నమాట. వేరు మూలం నుండి పిలకలు ఏర్పడతా ఉండటం గమనించవచ్చును. అంటుకట్టిన ప్రదేశంలో గాని అంటుకట్టిన ప్రదేశానికి పైన గాని లేక క్రింద భాగంలో గాని పెరుగుదల అధికంగా ఉండటం వలన ఒక్కొక్కసారి అంటుకట్టిన ప్రదేశంలో కూడా పగుళ్ళు ఏర్పడతా ఉంటే గనక అంటు మొక్క విజయవంతం కాలేదని మనం గమనించవచ్చు అన్నమాట. అంటు మొక్కలు ఉత్పత్తి చేయటానికి కావలసిన కారకాలేమిటి? అనుకూలత కలిగిన వేరు మూలం మరియు సయాను కొమ్మలను ఎంపిక చేసుకునట, వేరు మూలం మరియు సయాను కొమ్మలలోని నాళిక మృదు కణజాలాల మధ్య సన్నిహిత సంబంధం కలిగి ఉండేటట్టుగా చూసుకోవాలి. వేరు మూలం మరియు సయాను కొమ్మలలోని కణజాలము ఒకే శారీరక స్థితిని కలిగి ఉండాలి. అంటు కట్టడం పూర్తి అయిన తర్వాత అంటు మొక్క ఉపరితల భాగం ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అంటు మొక్కలను కొంత సమయం వరకు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే విజయవంతంగా మనం అంటు మొక్కలను తయారు చేసుకోవచ్చు. తయారైన అంటు మొక్కలను మనం ప్రధాన పొలంలోకి తీసుకెళ్లి నాటుకోవచ్చును. అంటు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంటు కట్టే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎక్కడైతే అంటు కట్టుకున్నామో అనుకుంటామో ఆ ప్రదేశం అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉన్న వేరు మూలాలను ఎంపిక చేసుకోవాలి. అంటు కట్టినప్పుడు తాజాగా ఆరోగ్యంగా ఉన్న సయాను కొమ్మలను కూడా ఎంపిక చేసుకోవాలి. తాజాగా అంటు కట్టిన మొక్కలకు ప్లాస్టిక్ సంచి తొడిగి తేమతో కూడిన వెచ్చని వాతావరణం ఉండేటట్లు కల్పించుకోవాలి.

తాజాగా కట్టిన అంట్లు సూర్యరశ్మిలు ఉన్నప్పుడు ప్లాస్టిక్ సంచి లోపల వేడిని తగ్గించేందుకు ప్లాస్టిక్ సంచి చుట్టూ గోధుమ వర్ణంలో ఉన్న పేపర్తో చుట్టుకోవాలి. అంటు కట్టిన తర్వాత వేరు మూలాలకు అధికంగా నీటిని అందించరాదు. అంటు కట్టినప్పుడు ఉపయోగించే కత్తి పదునుగాను మరియు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటు కట్టేటప్పుడు వేరు మూలం పైన మరియు సయాను కొమ్మల పైన పదే పదే ఒకే కోతను కాకుండా ఒకే కోతను మాత్రమే చేసుకోవాలి. అంటు కట్టినప్పుడు వేరు మూలం మరియు సయాన కొమ్మల్లోని కేంబియం పొరలు రెండు వైపులా వీలు కాకపోతే కనీసం ఒకవైపు అయినా కలిసిపోయే విధంగా ప్లాస్టిక్ రిబ్బన్తో బంధించి ఉంచాలి. పండ్ల తోటల్లో అంటు కట్టే పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. నేల అంట్లు, గాలి అంట్లు, కొమ్మంట్లు మరియు మొగ్గంట్లు మొదలైన పద్ధతుల్లో పండ్ల తోటల్లో అంటు మొక్కలను తయారు చేసుకుని వచ్చును. ఇంతేకాకుండా వెజ్జి మెదళ్ళు, వెజ్జి పద్ధతిలో అంటు కట్టుకోవటము, కొరడ మరియు నాలిక పద్ధతిలో అంటు కట్టుకోవటం కూడా చేసుకోవచ్చు అన్నమాట. పండ్ల తోటల్లో అంటు మొక్కలు విజయవంతంగా ఉండాలి అంటే, అంటు మొక్కలు విజయవంతంగా పెరగాలంటే గాలిలో తేమ శాతం మరియు ఉష్ణోగ్రతలు ఎంత మేర ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. గాలిలో తేమ శాతం 80-90% వరకు, ఉష్ణోగ్రతలు 21-26 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, ప్రాణవాయువు అధికంగా లభ్యమైనట్లయితే మనం అంటు మొక్కల్ని విజయవంతంగా తయారు చేసుకోవచ్చును. మరియు అంటు కట్టిన తర్వాత 5-7 రోజుల తర్వాత కృత్రిమమైన కాంతిని కూడా అంటు మొక్కకి అందించాలి. సాధారణంగా ఎంత శాతం అంటు మొక్కలు విజయవంతం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. వేరు మూలం యొక్క వయసు 2-3 నెలలు ఉన్నట్లయితే సరాసరిగా 78.57% అంటు మొక్కలు విజయవంతం అవుతాయి. వివిధ పండ్ల తోటల్లో అంటు కట్టుటకు అనువైన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మామిడిలో అంటు కట్టుటకు అనువైన సమయము జనవరి నుండి ఏప్రిల్ చివరి వరకు అంటు కట్టుకోవచ్చును. వేరు మూలం బలిష్టంగా ఉండటమే కాకుండా సయాను కొమ్మ మీద ఉన్న మొగ్గలు బాగా ఉబ్బి ఉండాలి. అంటు కట్టేటప్పుడు వాతావరణంలో తేమ లేకుండా పొడిగా ఉండాలి. తరదే సిట్రస్ జాతి పండ్ల తోటల్లో వసంత ఋతువు అంటు కట్టుటకు అనువైన సమయము. వసంత ఋతువు అంటే మార్చి నుండి ఏప్రిల్ వరకు అంటు కట్టడానికి అనువైన సమయంగా గమనించవచ్చు. 3-8 వారాల్లో అంటు మొక్క తయారవుతుంది మనకి. 1-3 సంవత్సరాల్లో కాపుకొస్తుంది. సిట్రస్ జాతి అంటు మొక్కల్లో మనం 1-3 సంవత్సరాల్లోపే కాపుకి తీసుకోవచ్చు అన్నమాట. జామలో 8 నెల అనుకూలంగా ఉంటది, అంటు కట్టుకోవటానికి అనుకూలంగా ఉంటది. సపోటా అయితే వసంత ఋతువు అంటు కట్టుటకు అనువైన సమయం. దాదాపుగా అన్ని పండ్ల తోటల్లోనూ వసంత ఋతువు అంటు కట్టుటకు అనువైన సమయంగా మనం గమనించవచ్చును. వివిధ పండ్ల తోటల్లో వేరు మూలం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా అంటు మొక్కలు కాపుకు రావడం అనేది మరగుజ్జు రూపంలోనున్న వేరు మూలంపై ఆధారపడి ఉంటుంది. వేరు మూలం బలంగా మరియు చురుగ్గా ఉన్నట్లయితే అంటు మొక్కలు కాపుకు రావడం ఆలస్యం అవుతుంది అన్నమాట. ఉదాహరణకి శ్రీజన్ జామ రకాన్ని, జామ రకం వేరు మూలంపై అంటు కట్టిన అలహాబాద్ సఫేదు జామ మొక్కలు పొట్టిగా, ఎత్తు తక్కువగా ఉండి త్వరగా కాపుకొస్తాయి. అదే విధంగా మాండరిన్ సయాన్ కొమ్మను స్వీట్ ఆరెంజ్ లేదా యాసిడ్ లైమ్ వేరు మూలంపై కాకుండా జంబేరి వేరు మూలంపై అంటు కట్టినట్లయితే త్వరగా కాపుకొస్తుంది. వేరు మూలం పిండి కట్టే శాతాన్ని మరియు పండ్ల దిగుబడిని కూడా పెంచుతుంది. ఉదాహరణకు యాసిడ్ లైమ్ అనే రకం వేరు మూలం, యాసిడ్ లైమ్ను అదే రకం వేరు మూలం లేదా రంగపూర్ నిమ్మ వేరు మూలంపై కాకుండా గరుకుగా ఉన్న నిమ్మతో మొగ్గంటు కట్టినట్లయితే దిగుబడి 70% పెరుగుతుంది. అదేవిధంగా స్వీట్ ఆరెంజ్లో సాద్గుడి రకాన్ని అదే రకం వేరు మూలం లేదా జంబేరి నిమ్మ వేరు మూలంపై కాకుండా కిచిది రకం వేరు మూలంపై మొగ్గంటు కట్టినట్లయితే దిగుబడి 10% పెరుగుతుంది. స్వీట్ ఆరెంజ్ లోని సాద్గుడి రకాన్ని గజనిమ్మ వేరు మూలంపై కాకుండా అదే రకం వేరు మూలంపై అంటు కట్టినట్లయితే పండులో నాణ్యత మరియు పండులో రసం శాతం కూడా పెరుగుతుంది. స్వీట్ ఆరెంజ్ను క్లియోపాత్ర మాండరిన్తో అంటు కట్టినట్లయితే స్వీట్ ఆరెంజ్

ఇందులో తరచుగా వచ్చే రాతి ఫలాల లక్షణాన్ని తొలగించుకొని వచ్చును. ఇంతేకాకుండా వేరుమూలం సయాన్ కొమ్మలోని పోషకాల స్థితి పైన కూడా ప్రభావము చూపిస్తుంది. స్వీట్ ఆరెంజ్ను సిట్రస్ వోల్కో మరియానా వేరుమూలంతో కాకుండా స్వీట్ ఆరెంజ్ లేదా క్లియోపాత్ర మ్యాండరిన్ వేరుమూలంతో అంటుకట్టినట్లయితే స్వీట్ ఆరెంజ్ సయాన్ కొమ్మలోని పోషకాలు తగ్గిపోవటాన్ని మనం గమనించుకోవచ్చు అన్నమాట. లేతగానున్న గ్రేప్ పండు సయాన్ కొమ్మను స్వీట్ ఆరెంజ్ లేదా రఫ్ లైమ్ వేరు మూలంతో కాకుండా రంగపూర్ లైమ్తో అంటుకట్టినట్లయితే శీతాకాలంలోని అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి ఉంటుంది. స్వీట్ ఆరెంజ్ మరియు మ్యాండరిన్ రకాలను ట్రైఫోలియేట్ రకం వేరు మూలంతో అంటుకట్టినట్లయితే శీతాకాలంలో తరచుగా వచ్చే అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. జామ రకాలను చైనా జామ రకాలతో అంటుకట్టినట్లయితే జామ మొక్కలను తెగుళ్లు మరియు నెమటోడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చును. తైవాన్ జామ రకాలు కూడా తరచుగా పురుగులు మరియు శిలీంధ్రాల బెడద ఎక్కువగా ఆశించటం గమనించవచ్చును. ట్రైఫోలియేట్ ఆరెంజ్ వేరు మూలం భూమిలోనున్న అధిక లవణాల సాంద్రతను తట్టుకొనలేదు. స్వీట్ ఆరెంజ్, సోర్ ఆరెంజ్ మరియు రంగపూర్ లైమ్ వేరుమూలాలు భూమిలోనున్న అధిక లవణాల సాంద్రతను మధ్యస్థంగా తట్టుకుంటాయి. ఇది ఈ విధంగా వేరుమూలం యొక్క లక్షణాలను మనం ముందుగా తెలుసుకున్నట్లయితే మన వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా అధిక లవణాలు కానీ అధిక నీటి ముంపు కానీ లేకపోతే నీటి కొరత ఏర్పడినప్పుడు మనం సరైన వేరుమూలాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే అంటు మొక్క విజయవంతంగా పెరగటమే కాకుండా మనకి దిగుబడి కూడా పెరుగుతుందన్నమాట. వివిధ పండ్ల తోటల్లో సయాన్ కొమ్మ యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిట్రస్ లో సయాన్ కొమ్మ వేరు మూలం కన్నా బలహీనంగా ఉన్నట్లయితే అంటు మొక్క పెరుగుదల చివరగా చెట్టు యొక్క పరిమాణమును సయాన్ కొమ్మ నిశ్చయిస్తుంది. సయాన్ కొమ్మ వేరు మూలం యొక్క శక్తిని శీతాకాలంలో వచ్చే అత్యల్ప ఉష్ణోగ్రత తట్టుకునే శక్తిని ప్రభావితం చేస్తుంది. సోర్ ఆరెంజ్ వేరు మూలంను యురేకా సయాన్ కొమ్మతో అంటుకట్టినట్లయితే ఆ అంటు మొక్క శీతాకాలపు అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొనలేదు. ఇది గమనించుకొని మనం సరి అయిన వేరు మూలాలను ఎంపిక చేసుకుని అంటుకట్టుకున్నట్లయితే శీతాకాలంలో వచ్చే అత్యల్ప ఉష్ణోగ్రతను కూడా అంటు మొక్కలు తట్టుకుంటాయి అన్నమాట. మనకి మామిడిలో 6 నెలలు లేదా 1 సంవత్సరం వయసున్న వేరు మూలంపై బాగా వయసులో ఉన్న మామిడి చెట్ల నుండి సేకరించిన సయాన్ కొమ్మలతో ఇనార్చింగ్ పద్ధతిలో అంటు కట్టినట్లయితే సయాన్ కొమ్మ అంటు మొక్క త్వరగా పూతకు రావడాన్ని మనం ప్రభావితం చేస్తుంది అన్నమాట. తర్వాత మామిడి చెట్లు అంట్లు ఎంపిక ఎలా చేసుకోవాలి? చీడపీడలు ఆశించని వెనీర్ అంట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. వేరు మూలం మరియు సయాన్ కొమ్మలు బాగా అతికి ఉండాలి. అంట్లను నాటేటప్పుడు కొత్త చిగుళ్ళు వేరు మూలంపై ఉండకుండా చూసుకోవాలి. అంటు కట్టిన భాగం భూమిపై నుంచి 15 నుండి 20 సెంటీమీటర్ల ఎత్తులో ఉండి అంటు పైభాగం పచ్చగా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంట్లు 1 నుంచి 1.5 సంవత్సరం వయసు కలిగి ఉండాలి. అంటు మొక్కను మట్టి గడ్డతో సహా తీసి వేర్లు కదలకుండా గుంత మధ్యలో పెట్టి మట్టితో గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా చిన్న కొయ్యపాతి కదలకుండా కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగులు వెడల్పు గల పాదులు చేసి నీరు ఇచ్చుకోవాలి. తర్వాత 8 నుంచి 10 రోజులకు ఒకసారి వర్షాలు లేనప్పుడు నీరు పోసి కనీసం 2 సంవత్సరాల వరకు కాపాడుకోవాలి. మొక్క కింది నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఎటువంటి కొమ్మలను పెరగనీయకుండా చూసుకోవాలి. ప్రధాన కాండంపై 2 లేదా 3 బలమైన కొమ్మలను ఎన్నుకొని పెరగనిచ్చి మిగతా కొమ్మల్ని తీసివేసుకోవాలి. పక్క కొమ్మల యొక్క పొడవు 60 నుండి 80 సెంటీమీటర్లు ఉండేలా కత్తిరించుకోవాలి. ఈ విధంగా నిర్ధారించిన ఆకారం వచ్చే వరకు మనం చేసుకోవాలన్నమాట. అరటిలో మనకి అంటుకట్టే పద్ధతి లేదు. టిష్యూ కల్చర్ మొక్కలు, టిష్యూ కల్చర్ అనగా నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుండి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కలు. ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుండి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కలు తెగుళ్ళు లేనిగాను ఆరోగ్యవంతంగాను ఉంటాయి. పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను పెరిగి మామూలు పిలక పంటల కన్నా 30 నుండి 45% వరకు అధిక దిగుబడిని ఇస్తాయి. తోట అంతా ఒకేసారి గెలలు వస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలోనే కోయడం పూర్తయ్యగుటిచ్చే తోట యాజమాన్యం ఖర్చు తక్కువ అవుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడిని ఇస్తాయి. చీని నిమ్మ తోటల్లో ఎటువంటి అంట్లను ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చీనీలో

రంగపూర్ నిమ్మపై కట్టిన వైరస్ తెగుళ్లు లేని అంట్లను నిమ్మలో మొలకలు లేదా రంగపూర్ నిమ్మపై కట్టిన అంట్లను ఎంపిక చేసుకోవాలి. చీనీ వేరు మూలంపై 15 సెంటీమీటర్ల ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. అంటు కట్టిన తర్వాత 6 నుండి 10 నెలల వయసు గల అంట్లను మాత్రమే ఎంపుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, ట్రిస్టీజా మొదలైన వెర్రి తగుళ్లు లేని ఆశించినటువంటి అంట్లను ఎంపిక చేసుకోవాలి. కణుపుల మధ్య దూరం దగ్గరగా ఉండి ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ముదురు ఆకు దశలో ఉన్న అంట్లను మాత్రమే అంటు మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. అంట్లు నాటే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంట్లు నాటేటప్పుడు అంటు భాగం నేల మట్టం నుంచి 1 సెంటీమీటర్ ఎత్తులో ఉండాలి. సాయంత్రం వేళల్లో అంట్లు నాటాలి. నాటిన అంట్లు పక్కన కర్రను నాటి ఊతం ఇవ్వాలి. చీనీ నిమ్మ మొక్కలను 6x6 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సారవంతమైన నేలలు అయితే 8x8 మీటర్ల దూరంలో నాటుకోవచ్చు. మొక్కలు నాటడానికి 1 నెల రోజుల ముందే 1x1x1 మీటర్ల పరిమాణం గల గుంతలను త్రవ్వి ఆరబెట్టాలి. ప్రతి గుంతలను పైపర మట్టితో పాటు 40 కిలోల పసులెరను, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాముల 10% లిండేన్ పొడిని వేసి కలిపి నింపాలి. వేరుమూలం నుండి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తు వరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసివేయాలి. చెట్టులో నీడన ఉన్న అనవసరమైన కొమ్మలు, ఎండు పుల్లలు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. నిటారుగా ఉండే నీటి కొమ్మలను కూడా తీసివేయాలి. కత్తిరించిన కొమ్మల యొక్క చివర్లకు తెగుళ్లు ఆశించకుండా బోర్డో పేస్ట్ ని పూయాలి. జామలో నేల అంట్లు గాని గాలి అంట్లు గాని నాచుకోవచ్చు. అంట్ల మొక్కలను జూన్ జులై నెలల్లో మరియు అక్టోబర్ నవంబర్ మాసాల్లో నాటుకోవాలి. జామును సాధారణంగా నేల అంటు పద్ధతి లేదా చేర్పంటు పద్ధతుల్లో ప్రవర్తనం చేస్తారు. అంటు మొక్కలను భూసారాన్ని బట్టి 5x5 మీటర్లు లేదా 6x6 మీటర్ల దూరంలో నాటుకోవాలి. ఈ మొక్కలు నాటేటప్పుడు 2x2x2 అడుగుల ఘన పరిమాణం కలిగిన గుంతలను తీసి ప్రతి గుంతకు కూడా 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువును, 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను కలిపి నింపాలి. ప్రధాన కాండంపై 2-3 అడుగుల ఎత్తు వరకు వచ్చే పక్క కొమ్మలను కత్తిరించాలి. 60 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్ల పైన 2 లేదా 3 కొమ్మలను మాత్రమే పెరిగేటట్లు చూడాలి. సపోటా కొమ్మంటు పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేయబడిన అంటు మొక్కలను ఎంపిక చేసుకోవాలి. 7 నుండి 2 సంవత్సరముల వయసు కలిగిన అంట్లను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ వయసు కలిగిన అంటు మొక్కలను ఎంపిక చేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ గుండ్రంగా చుట్టుకొని పోయి పొలంలో నిలదొక్కుకొనుట ఎక్కువ సమయం పట్టును. జులై నుండి ఫిబ్రవరి వరకు అంటు మొక్కలు నాటుటకు అనుకూలంగా ఉంటుంది. ఎంపిక చేసిన రకాన్ని సరైన దూరంలో ఎకరానికి ఎన్ని మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి. ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటినట్లయితే సంవత్సరం వరకు అధిక దిగుబడిని తీసుకొని తర్వాత ప్రతి 2వ మొక్కను తీసివేసి ఎకరాకు తక్కువ మొక్కలను ఉంచుకోవాలి. నాటడానికి గుంతలు తీసి తవ్విన మట్టికి 40 కిలోల పశువుల ఎరువును, 100 గ్రాముల 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను మరియు 100 గ్రాముల మిథైల్ పెరాథియాన్ పొడి మందును కలిపి గుంతల్లో నింపాలి. గుంతలు నింపేటప్పుడు 1 అడుగు లోతున 1 కిలో కొబ్బరి పొట్టును పోయాలి. కొబ్బరి పొట్టు వేసవిలో ఎక్కువ నీరు నిల్వ చేసుకుని మొక్కలకు నీటి ఎద్దడి రాకుండా కాపాడటమే కాకుండా కుళ్ళిన తర్వాత మంచి సేంద్రీయ ఎరువుగా మారి చెట్టుకు ఉపకరిస్తుంది. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటు భాగము భూమిపైకి ఉండే విధంగా నాటుకోవాలి. నాటిన మొక్కలకు పాదులు చేసి నీరు పోసి మొక్కలు గాలికి ఒరిగిపోకుండా కర్ర పాతి ఊతం ఇవ్వాలి. వేరుమలో నుండి పెరిగే పక్క కొమ్మలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఇక్కడ మనం ప్రతి ఒక్క పండ్ల తోటలో కూడా అంటు మొక్కను నాటుకునేటప్పుడు అంటు కట్టిన భాగం భూమిపైకి ఉండేటట్లుగానే చూసుకోవాలి. ఎందుకంటే అంటు కట్టిన భాగం భూమి లోపలికి ఉండేటట్లయితే మనకి వేరు మూలం పైకి పెరుగుతుంది. తర్వాత సయాన కొమ్మ నుండి వేర్లు భూమిలోకి పాకి మనకి గుర్తుపట్టలేని విధంగా పండ్లు, వేరే రకం పండ్లు వస్తాయి అన్నమాట. అందుకని మనం వేరు మూలము సయాన కొమ్మలను అంటు కట్టిన తర్వాత అంటు భాగము నేలకు పై భాగంలో ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. నేల కింది భాగంలో అంటు కట్టిన ప్రదేశం ఉండకూడదు. దానిమ్మ దీనిలో నేలంట్లు, గాలి అంట్లు లేదా కొమ్మ కత్తిరింపులు ద్వారా ప్రవర్తన చేసుకోవచ్చు. మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన మొక్కల నుండి కొమ్మలను కత్తిరించాలి. 1 సంవత్సరం వయసు కలిగిన ముదురు కొమ్మలను 9 నుంచి 12 అంగుళాల పొడవు గల మొక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. మొక్కల మొదలు నుండి వచ్చే కొమ్మ కత్తిరింపులు నాటుకుంటే ఎక్కువగా సఫలమవుతాయి. కత్తిరించిన

0: కొమ్మల అడుగు భాగాన్ని సెరాడిక్స్ పౌడర్ తో అద్ది 4 నుండి 6 కణుపులు భూమిలో ఉండేలా నాటుకుంటే వేర్లు తొడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6 నెలల కంటే తక్కువ, 18 నెలల కంటే ఎక్కువ వయసున్న కొమ్మలను కత్తిరింపుల కోసం వాడుకొనరాదు. వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటుకుంటే అనుగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్తం చేస్తే ఎక్కువగా వేర్లు తొడిగే అవకాశం ఉంటుంది. గాలి అంట్లలో 25 నుండి 30 రోజుల్లో వేర్లు తొడిగి 3 నెలలకు నాటుటకు అనుగా ఉంటాయి. టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా కూడా దానిమ్మను మనం ప్రవర్తనం చేసుకునవచ్చును. బొప్పాయి, బొప్పాయిలో విత్తనం ద్వారా ప్రవర్తనం చెందుతుంది. పండు నుండి తీసి ఆరబెట్టిన విత్తనము 45 రోజుల్లో విత్తుకోవాలి. హైబ్రిడ్ రకాల నుంచి తీసిన విత్తనాలను ప్రవర్తనానికి వాడుకొనరాదు. 45 నుంచి 60 రోజుల వయసున్న 15 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలని సాయంత్రం పూట నాటుకోవాలి. గైనో డయీషియస్ మొక్కలు రకాలు గుంతకు 1 మొక్క చొప్పున, డయీషియస్ రకాలు గుంతకు 3 మొక్కలు చొప్పున నాటుకోవాలి. డయీషియస్ రకాలు 4 నుంచి 5 నెలలో పూతకు వచ్చి తర్వాత ప్రతి 20 ఆడమొక్కలకు 1 మొక్క చొప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి. తర్వాత సీతాఫలం, సీతాఫలంని వెనీర్ అంటు పద్ధతి ద్వారా ప్రవర్తనం చేసుకోవచ్చు. సీతాఫలం విత్తనం మొలకెత్తిన తర్వాత 30 నుండి 40 సెంటీమీటర్ల ఎత్తులో ఉండి పెన్సిల్ మందం ఉన్నటువంటి మొక్కలను వేరుమూలంగా ఉపయోగించాలి. సీతాఫలాన్ని అంటు కట్టడానికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటుంది. వేరుమూలం మెత్తని భాగంలో 3 నుండి 4 సెంటీమీటర్ల పొడవున నిలువుగాటు పెట్టి లోనికి 3 నుండి 4 సెంటీమీటర్లు ఒకవైపు చెక్కిన సయాను పుల్లను అమర్చి పాలిథిన్ రిబ్బన్తో నీరు గాలి లోనికి చొరబడకుండా గట్టిగా చుట్టేయాలి. 100 నుంచి 120 రోజుల్లో లేత కొమ్మంటుల పొలంలో నాటుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. తెలిపిన తగు సూచనలు జాగ్రత్తగా పాటించి విజయవంతంగా అధిక శాతంలో బలమైన ఆరోగ్యవంతమైన చీడపీడలు లేని అంటు మొక్కలను ఉత్పత్తి చేసుకోగలరని ఆశిస్తున్నాను.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పండ తోటల్లో అంటు మొక్కల తయారీకి మెళకువల గురించి సుబ్బరామమ్మగారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: వచ్చే పురుగులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. వరి భారతదేశంలో ప్రధాన ఆహార పంటగా లక్షలాది రైతులు జీవనాధారంగా నిలుస్తోంది. అధిక దిగుబడుల సాధన కోసం మెరుగైన రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వినియోగం విస్తృతంగా జరుగుతుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అసమతుల్య ఎరువుల వినియోగం మరియు విచక్షణారహితంగా పురుగు మందుల వాడకం కారణంగా వరి పంటలో వివిధ రకాల పురుగుల ఉధృతి ఇటీవలి కాలంలో పెరుగుతుంది. ఈ పురుగులు నారుమడి దశ నుంచి పంటను ఆశించి మొక్కల వృద్ధి, కంకి ఏర్పాటు, గింజల నాణ్యత మరియు దిగుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. వీటిల్లో కాండం తొలిచే పురుగు, ఆకుముడత, సుడిదోమ, ఉల్లికోడు, ఆకునల్లి, కంకినల్లి వంటి పురుగులు వరి సాగులో ప్రధాన సమస్యలుగా మారి రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పురుగు లక్షణాలు, జీవచక్రం, ఉధృతికి అనుకూలమైన పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకుని సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం అత్యంత అవసరము. కాండం తొలిచే పురుగు, దీన్నే మువ్వు పురుగు లేదా పీక పురుగు లేదా తెల్లకంకి అని కూడా పిలుస్తారు. ఈ పురుగు నారుమడి దశ నుంచి ఈనిక దశ వరకు ఆశించి వరి పైరుకు నష్టం కలిగిస్తుంది. రబీలో మధ్యస్థం నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మువ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకిగా ఏర్పడుతుంది. ముదురు గోధుమ లేదా పసుపు రంగులో ఉన్న ఆడ రెక్కల పురుగులు ముందు జత రెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకు చివరి భాగాన గుడ్లను సముదాయాలుగా పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పుతుంది. తెలుపు గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగులు లార్వా తల ఎదిగిన తర్వాత నారింజ పసుపు రంగులు కలిగి ఉంటాయి. గుడ్డు నుంచి వచ్చిన లార్వాలు నీటి ఉపరితలం వద్ద వరి కాండానికి రంధ్రాలు చేసుకుని లోపలికి ప్రవేశించి మొవ్వును తినివేస్తుంది. పొడి వాతావరణము, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలు మించినప్పుడు నత్రజని ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల

0: కాండం బలహీనంగా మారినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వరి కోత యంత్రాల ద్వారా దుబ్బులను పైపైన కోయడం వలన మిగిలి ఉన్న దుబ్బుల అవశేషాలు కోసస దశ పెరుగుదలకు దోహదపడి తద్వారా పురుగు ఉధృతి బాగా పెరుగుతుంది. నారుమడిలో పిలక దశలో చదరపు మీటరుకు ఒక ఉల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా 5% చనిపోయినప్పుడు మువ్వులు లేత లింగాకర్షక బుట్టల్లో వారానికి బుట్టకు 30 నుంచి 35 మగ రెక్కల పురుగులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు పీకడానికి ముందు వారం రోజుల ముందు 5 సెంట్లు 200 చదరపు మీటర్లకు నారుమడికి 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3% సీజీ గుళికలను ఇసుకలో కలిపి మడిలో పలుచగా నీరు ఉంచి చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చెయ్యాలి. నాటే సమయంలో నారు కట్టల చివర్లను తుంచాలి. పిలక లేదా దుబ్బు చేసే సమయాలలో కార్బోఫ్యూరాన్ 3% సీజీ గుళికలు ఎకరానికి 10 కిలోలు వెయ్యాలి లేదా ఎసిఫెట్ 75 SP 1.5 గ్రాములు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా కార్టాఫ్లైడిరోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చిరుపట్ట దశ నుంచి పూత దశలో కార్టాఫ్లైడిక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు వెయ్యాలి లేదా కార్టాఫ్లైడిక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా క్లోరాంట్రినిప్రోల్ 20 SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత లేదా నాము లేదా తెల్ల తెగులు వరి పైరును నాటిన దగ్గర నుంచి పోటాకు దశ వరకు ఆశిస్తుంది. పోటాకు దశలో ఆశిస్తే నష్టం ఎక్కువగా ఉంటుంది. లార్వాలు ఆకు యొక్క 2 అంచులను కలిపి గొట్టంగా లేదా ముడత చేసి ఆకుపచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకు తెల్లబడి తర్వాత ఎండిపోతాయి. ఈ పురుగులు తీవ్రంగా ఆశించిన పైరు నాములాగా తెల్లగా కనిపిస్తుంది.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో ఏ ఉమాదేవి గారి గళంలో పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45, చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా చిత్రంలో బావ మరదళ్ళు ఈ చిత్రం కోసం ఆరుద్ర గారి రచనలో, పెండ్యాల గారి సంగీత సారథ్యంలో జానకమ్మ ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ఈరోజు మన ప్రత్యేక సంగీత ప్రయాణంలో ఎంతో అభివృద్ధిని సాధించి నేలకు ఒరిగినటువంటి మన ఎస్ జానకి గారు, అంటే నింగిని తాకి వచ్చేసింది, ఆమె ఈరోజు మరణించారు. ఆమె గుర్తుగా మనం కొన్ని మాటలైతే చెప్పుకుందాం, ఆమెకు నివాళులర్పిద్దాం. ఈరోజు తరతరాలను తీర్చిదిద్ది విరిగిన హృదయాలను ఓదార్చి మన ఆనందానికి నేపథ్య సంగీతంగా నిలిచిన ఆ స్వరానికి ఈ సమయాన్ని మనం అంకితమైతే చేస్తూ ఉన్నాం. దిగ్గజ పద్మభూషణ్ ఎస్ జానకి అమ్మ గారి గురించి 6 దశాబ్దాలకు పైగా ఆమె గొంతు ఒక మాయ, మృదువైన ఓ జోలపాట. అత్యంత ఉత్సాహభరితమైన నృత్య గీతాల వరకు ఆమె కేవలం పాటలు పాడలేదు, ఆమె తన ఆత్మలోని ఒక భాగాన్ని మనకు అందించారు. దక్షిణ భారతదేశపు నైటింగేల్ జీవితాన్ని, కళను మరియు కాలాతీతమైన ఆమె మధురమైన పాటలను స్మరించుకుంటూ గతాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. జానకమ్మకు కీర్తి రాకముందే ఆమె సంగీత ప్రస్థానం మొదలయ్యింది. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఆమె చాలా చిన్న వయస్సు నుండే సంగీతం అంటే ఆమెకు భగవంతుడిచ్చినటువంటి వరం జన్మత వచ్చేసిందన్నమాట పాట అనేది. ఇలా చిన్న వయసు నుండే సంగీతం పట్ల పాటలు పాడడంలో ఆకర్షితులయ్యారు. తర్వాత సంగీతాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతో అభ్యసించారు. మొదట్లో అధికారికంగా శాస్త్రీయ శిక్షణ లేనప్పటికీ కూడా ఆమెకు అద్భుతమైన శ్రవణశక్తి మరియు దైవదత్తమైన ప్రతిభ ఉండేవి. ఆమె గాత్రంలోని అద్భుతమైన వైవిధ్యం నిజంగా మనసును విస్మయానికి గురిచేస్తుంది. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ

తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా 17 కంటే ఎక్కువ భాషలలో 48,000 పైగా పాటలను అలా ఒకగా పాడేశారండి మన జానకమ్మ గారు. అది టీనేజ్ అబ్బాయి గొంతైనా, చిన్నారి ముద్దుల ముచ్చటైన మాటైనా, జానకమ్మ తెరపై ఏ పాత్రకైనా సరిపోయేలా తన గొంతును మార్చుకోగలిగేవారు. ప్రేమ, భక్తి, శాస్త్రీయ జానపదం వంటి ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి శైలిని ఆమె తన సొంతం చేసుకున్నారు. ఆమె అత్యంత ప్రసిద్ధమైన మనస్సును కదిలించే శాస్త్రీయ గీతాలలో ఒకదానిని మనం అయితే విన్నాం కదా ఇందాక, నీలీల పాడదవేళ అనే పాటను అద్భుతంగా నాదస్వరంతో ఆలపించారు మన జానకమ్మ, విన్నాం. మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో పగలే వెన్నెల అనే పాటనైతే ఇప్పుడు వినేద్దాం మన జానకమ్మ గారి గళంలో.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే తెలుసుకుంటూ ఉన్నాం జానకి గారి గురించి. ఈ జానకమ్మ భారతదేశపు సంగీత ద్వయాల్లో ఒకరైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఆలోచించకుండా జానకమ్మ గురించి కూడా మాట్లాడడం అసాధ్యం. రికార్డింగ్ స్టూడియోలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ నిజంగా ఒక మాయలా ఉండేది. ఖచ్చితంగా ఒకరికి ఒకరు పరిపూర్ణంగా తోడుగా నిలిచిన ఇద్దరు సంగీత దిగ్గజాలు. ఆమె ఎంత అంకితభావంతో నిష్కపటంగా ఉండేవారు అని ఎస్పిబి గారు ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. వారు కలిసి వేలాది యుగళ గీత

లు ఆలపించి వివిధ భాషల్లో దిగ్గజ సంగీత స్వరకర్తల మాటలకు జీవం పోశారు. వారి స్వరాలు ప్రేమను, విరహాన్ని మరెవ్వరూ చేయలేని విధంగా ఆవిష్కరించాయి. అదే మాయాజాలాన్ని తిరుగు తీసుకువచ్చే ఒక పాటను మనం విందాం. ఇంకా నాలుగు జాతీయ పురస్కారాలు, లెక్కలేనన్ని రాష్ట్రస్థాయి గౌరవాలు వంటి ప్రశంసలకు అతీతంగా జానకి అమ్మతో పనిచేసిన వారు ఆమెను అంతకంటే గొప్పదైన మరో విషయానికి గుర్తుంచుకుంటారు. ఆమె అపారమైన దయ, ఆమెతో సమయం గడిపిన చాలామంది సంగీత కళాకారులు, ఆమె ఇతరుల పట్ల ఎంత గాఢమైన శ్రద్ధ చూపించేవారు, ఎంత ప్రేమ చూపించేవారు తరచుగా చెప్తూ ఉంటారు. ఆమె వారి గడ్డాన్ని చేత్తో పట్టుకుని ఊట ఈయత కంద అని, అంటే తిన్నావా నా బిడ్డ అని అడిగేవారట. ఆమె బోధించడానికి ఎల్లప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండేవారు మరియు తన అపారమైన సంగీత పరిజ్ఞానాన్ని స్వేచ్ఛగా పంచుకునేవారు. ఆమె చిన్న వయస్సు గాయకుల నుండి అనుభవజ్ఞులైన స్వరకర్తల వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో, అపారమైన వినయంతో చూసేవారు. ఆమె ఇతర దిగ్గజ సంగీతకారుల పట్ల కూడా అత్యంత గౌరవాన్ని కలిగి ఉండేవారు. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆరాధన చిత్రం కోసం ఆమె కళ్ళంలో ఈ పాట

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. సమయం 8:01. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోల? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ఆ, ప్రతిరోజు ఉదయం 10:00 నుండి 10:30 వరకు 0861233100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా. అలాగే 10:30 నుండి 11:00 వరకు 7901080415 కి

0: వాట్సాప్లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్నా.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో. మనకు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే మేఘనా మేడం గారు అంటున్నారు. ఈరోజు మేఘనా మేడం గారు రాలేకపోయారు, ప్రసన్నలక్ష్మి మేడం గారు వచ్చారండి. మాకు ఛాంపియన్ సినిమా నుండి గిరగిరగిర గింగిరాయలే అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకట భావన, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి. ఇక మనకు మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలందరి కోసరం కూడా ఆట. వంశం చిత్రం నుంచి జలకు జలకు సిలుకు చీర అనే పాటనైతే ప్రసారం చేయమని కోరుతూ ఉన్నారు. ఇక సింహపురి వారికి నమస్కారములు. ఎస్ జానకి గారి మృతికి సంతాపం నివాళులు అర్పిస్తూ హలో అభిరుచిలో మా కొరకు మురిపించే మువ్వలు చిత్రము నుండి నీలీల పాడెద దేవ అనే పాటను వినిపించగలరు అంటున్నారు. ఇందాకే అలనాటి మధుర గీతంలో అయితే ఈ పాటను వినిపించాం సార్. నిజామాబాదు వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు, థ్యాంక్ యూ. ఈ పాటలేకపోతే ఆరాధన చిత్రం నుంచి అరే ఏమైంది అనే పాటను వినిపించగలరు అంటూ ఉన్నారు. ఓకే అండి. ఆకాశవాణి సింహపురి వారికి నమస్కారాలు. మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్దమిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా స్నేహానికి సంబంధించిన పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఇంకా ఆకాశవాణి వారికి నమస్కారాలు. మాకు అంటున్నారు, మీకు నమస్కారం అండి. జరిపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి అయితే కోరుతూ ఉన్నారు. ఇక మా పాట వినిపించండి. నమస్తే, శుభ సాయంత్రం. మన అభిమాన నేపథ్య గాయని మణి ఎస్ జానకి గారు పరమపదించిన కారణంగా వారికి నివాళులు నమస్కారాలు అందిస్తూ అంతులేని కథ చిత్రంలో నుంచి కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు అనే పాటను వినిపించగలరు అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ అందరి కోసం ఈ పాట. ఓకే అండి. ఆరాధన చిత్రం నుంచి పాటనైతే విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాట విందాం జానకి గారి గళంలో. చిత్రం అంతులేని కథ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు

నిరాశ అనే పాటను జానకి గారి గళంలో వినిపించమంటున్నారు. ఆ పాట అయితే అందుబాటులో లేదండి, మహమ్మద్ రఫీ గారి గళంలో అయితే ఇందాక ప్లే చేశాము. లొల్లా శంకర్ గారు, నాగజ్యోతి, విష్ణుతేజ, వైష్ణవి థ్యాంక్ యూ అంటారు. మెసేజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. దొంగమొగుడు చిత్రంలోని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ పండు చిత్రియాల గ్రామం నుండి కోరుతున్నారు. ఇక హలో శుభ సాయంత్రం ఆకాశవాణి నెల్లూరు సింహపురి కేంద్రానికి అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. నిజామాబాద్ ఆదర్శనగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, సుస్వర మరియు సుమధుర మా కుటుంబ సభ్యులందరి కోసం ఆదివారం సాయంత్రం 6:30 కాశ్మీర్లో శ్రీ అమర్నాథ్ యాత్ర విశేషాలు, మహిమాన్విత పరివార దేవతల గురించి, ప్రకృతి రమణీయత, పర్వత శ్రేణుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేరుకునే విధానం చక్కగా వివరించిన శ్రీవత్సల మేడం గారికి, స్టేషన్ డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సాంకేతిక సిబ్బందికి మా హృదయపూర్వక అభినందనలు అని తెలియజేస్తూ ఉన్నారు వీరు. ఇంకా హాయ్ హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి అంటున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. గుడుంబ శంకర్ చిత్రంలోని కిల్లి కిల్లి అనే పాటను తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేషా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య. ఈరోజు నాకు నచ్చిన పాట మన లెజెండరీ సింగర్ గుండెపోటుతో మరణించారు సందర్భంగా నివాళులర్పిస్తూ ఆమె పాడిన పాట 16 మూవీ నుంచి సిరిమల్లెపువ్వా సిరిమల్లెపువ్వా చిన్నారి చిలకమ్మ అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు పాలెంపూలయ్య వారి కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా కొడవరూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపతి శివప్రసాద్ టైలర్, శ్రీను, తోక వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, ప్రసాద్ హోటల్స్, బాబురావు, రవి, టీ స్టాల్, అమీర్, చాబాష, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాలద్రి, అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్, రాము, తాత, వెంకటేశ్వర్లు, నమసుమాంజల్లు అంటున్నారు. మీకు కూడా నమసుమాంజల్లు అండి. మాకు కళ్యాణి సినిమా నుంచి కన్నులున్న మనసున్న రూపాన్ని అనే సుమధుర గీతాన్ని ప్రసారం చేయగలరని మరీ మరీ మనవి అని కోరుతున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక మా అందరి కోసం పెదరాయుడు మూవీలో నుంచి బాబు నువ్వు భామ నేను అనే సాంగ్ని వినిపించండి అని అంటున్నారు. మా మెసేజ్ చదవడం లేదు అంటున్నారు. మ్యాక్సిమం చదువుతారండి, టైం సరిపోకపోతే చదవలేరు, గమనించగలరు. మేడం నేను వారం రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నాను, సాయంత్రం ఒక్క పాట కూడా వేయలేదు, ఉదయం మెసేజ్ పెట్టాను అంటున్నారు. ఇంతకీ మీ మెసేజ్ పెట్టాలవుదట. ఓకే, అలవైకుంఠపురం సినిమా నుంచి పాటనైతే మీరు కోరుతున్నారు, చిత్తరాల సిరపడు అనే సాంగ్ను వేయండి అంటున్నారు. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి అందరి కోసమైతే ఇప్పుడు భైరవ ద్వీపం చిత్రంలో నుంచి ఈ పాటను ప్రసారం చేస్తున్నాము జానకి గారి గళంలో.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇంకా చాలా మెసేజెస్ వచ్చేస్తున్నాయి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. ఇద్దరు అసాధ్యులే మూవీ నుంచి చినుకు చినుకు పడుతూ ఉంటే అనే సాంగ్ని మా కోసం వినిపించండి అంటున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. ఇంకా ఆకాశవాణి సింహపురి సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. క్రిష్ చిత్రం నుంచి కథ వింటావా ప్రేమ కథ ఒకటి ఉంది అనే సాంగ్ని వినిపించగలరు అంటున్నారు. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం సదానప్ప అఖిల్ అరుణ లింగరాజు. ఇక కొండవీటి దొంగ చిత్రం నుంచి శుభలేఖ రాసుకున్నా అనే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. ఆత్మకూరు మండల్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కోరుతున్నారు గోవిందరావు గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్ష్మీరాంబాబా ఓహో మోతీబాయి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఓకే ధన్యవాదాలు ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు. ధన్యవాదాలు మేడం మెసేజ్ చేసినందుకు. అందరి కోసం ఆరాధన చిరంజీవి సినిమా నుంచి జానకి గారి కలపలో ఈ పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు. అభిమాన శ్రోతలారా, భౌతిక ప్రపంచంలో ఎస్ జానకి అమ్మ గొంతు మూగపోయినప్పటికీ ఆమె సంగీతం మన హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూ రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె లెక్కలేనన్ని జీవితాలకు ఆనందాన్ని పంచారు. ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచిపోతుంది. జానకి అమ్మ జీవితకాలపు మాయాజాలం మధుర జ్ఞాపకాలు పంచినందుకు సంగీతం ద్వారా భావాలను ఎలా వ్యక్తపరచాలో మనందరికీ నేర్పినందుకు ఆమెకు ధన్యవాదాలు అర్పిస్తూ ఈ అంతులేని ప్రేమ మరియు కృతజ్ఞతతో ఈరోజు

ఆమెకు వీడ్కోలు చెప్తున్నాం. సంగీతంతో మమేకమై ఉండండి, ఆమె పాటలకు మన హృదయాలకు అత్తుకోండి అని శ్రోతలందరికీ పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు ఆమె గళంలోనే అభినందన చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు సమయం 8:30 అవస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్దతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ విద్య, సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు, భూతాపం గురించి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీ నదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి

0: సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ, దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా జీరో కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: ये संकट केवल पर्यावरण का नहीं है, हमारे अस्तित्व पर ही संकट पैदा कर देगा. 2050 तक ये स्थिति ही तो दुनिया के शहरों में 2.4 अरब लोग जल संकट का सामना करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस संकट से निपटने के लिए भारत के कुछ लक्ष्य तय किए हैं, नेट जीरो का टारगेट 2070 तक. और इसलिए मित्रों, केवल जलवायु परिवर्तन के कारण 2050 तक वैश्विक सकल घरेलू उत्पाद में हर साल 4% की कमी आने की संभावना है.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతలతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి, తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
2: आज सब नो पर हृदय पूर्वक आभार मानवा मांगू छू कि हमने अनेक वृक्षों ने दत्तक लई 3 वर्ष सुधी एनी मावजत मरी जाए तो नव वावानी जवाबदारी अने पानी पीवड़ावानी जवाबदारी हमने लीधी छे. ए सब नो पण हूं आज खूब खूब आभार मानवा मांगू छू. अमदावाद शहर वृक्षारोपण अभियान ने सफल करवा माटे हृदय पूर्वक नी खूब खूब शुभेच्छाओं.
0: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ సుస్థిరతలపై దృష్టి సారిస్తూ, ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూప్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది. టెలికమ్యూనికేషన్స్,

అధునాతన తయారీ, స్వచ్చ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, వీటీటీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: runs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.